శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 7వ రోజు 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 50 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. మనుషులు పశువుల పాలిట ప్రాణాంతకంగా మారిన విషపూరిత గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ ను దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్సెక్టిసైడ్ యాక్ట్ సెక్షన్ 9 కింద ఈ మందుకు జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ కమిటీ వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాటులో భాగంగా 12 నగరపాలక సంస్థలు, మరో 29 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు సహా మొత్తం 41 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ కేంద్రాలను నిన్న ఖరారు చేశారు. రాష్ట ఎన్నికల కమిషన్ ఆదేశాలపై కమిషనర్లు ఈ ప్రక్రియను పూర్తి చేసి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించారు. విషయాన్ని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ మీదుగా మచిలీపట్నం కర్నూలు మధ్య వారానికి 3 రోజులు నడిచే కొత్త రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలు మచిలీపట్నంలో సాయంకాలం 4:55 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:45 కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 9:30 కర్నూలులో బయలుదేరి అదే రోజు రాత్రి 9:30 మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు మచిలీపట్నం నుంచి సోమ బుద్ధ శనివారాల్లో, కర్నూలు నుంచి మంగళ గురు ఆదివారాల్లో బయలుదేరుతుంది. మధ్యలో గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, దిగోమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుంది. బ్యాంకర్ల సమ్మె వాయిదా పడిన నేపథ్యంలో 1 అక్టోబర్ ఉదయమే పింఛన్లను లబ్దిదారుల ఇళ్ల వద్ద ప్రభుత్వం యథావిధిగా అందజేయనుంది. ఇందుకోసం ఇప్పటికే 2,692.34 కోట్ల రూపాయలను విడుదల చేసింది. స్వర్ణ సచివాలయాల సిబ్బంది బ్యాంకులకు వెళ్లి సంబంధిత నగదును తీసుకుని గురువారం ఉదయం 6:30 పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. కొండచర్యలు విరిగిపడి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మార్గంలో రాష్ట్రానికి చెందిన పర్యాటకులతో పాటు మరికొందరు యాత్రికులు చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గౌరీకుండకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిర్బాసా ప్రాంతంలో ఆదివారం కొండచర్యలు విరిగిపడి 100 మంది చిక్కుకుపోయారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు ఉండగా వీరందరినీ బృందాలు సహకారంతో సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యారు. ఒడిశాలోని పారాదీప్ సమీపాన సముద్ర జలాల్లో విదేశీ వాణిజ్య నౌక ప్రమాదం బారిన పడకుండా తాము రక్షించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపాయి. ఎన్టీ సింగిల్ 9 అనే వాణిజ్య నౌక 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్తో ఒడిశాకు వస్తుండగా ఇంజన్ దెబ్బతిని ప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌక మునిగిపోకుండా కాపాడామని ప్రస్తుతం నౌకతో

వందన భక్తిగీతాల కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తన ఆంజనేయ స్తుతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హనుమాన్ దండకం.

వందన భక్తిగీతాల కార్యక్రమంలో పార్థసారథి గారు ఆలపించిన హనుమాన్ దండకం విన్నారు. రామాయణం అంతా కూడా చదువుతూ ఉంటారు. ముఖ్యంగా కన్యామాసం అనే ఈ మాసంలో కేరళలో రామాయణం పారాయణం అనేది ప్రతి ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. మరి రామాయణానికి సంబంధించిన సంఘటనలన్నీ కూడా ఈ హనుమాన్ దండకంలో మనకి వినిపిస్తాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తరువాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దారు.

0: దిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20 తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛసాగర్ సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు, ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల యాక్చువల్ గా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
4: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్న ప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని, భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ ప్రత్యేకన ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు, మ్యాప్, ల్యాండ్ పార్సిల్

మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్, ma'am.
2: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోష్ని?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
6: 5,000?
7: ఏంట్రా 5,000?
6: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
7: అరే, నాకు డౌట్. సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు. లంచ్ కి నువ్వు పే చేస్తే, డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
6: అవునా, అదెలాగా?
7: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
6: హే, సూపర్ ఐడియా రా.
8: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
9: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
10: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
9: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
10: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలా రా?
11: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
11: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
11: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో

0: మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
0: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని, 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ, రాష్ట్రాల సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్ధతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట్రకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.

0: ने महाराष्ट्र में बड़े हिस्से पर और कर्नाटक में भी बड़े हिस्से पर सूखा घोषित किया है। भारत सरकार राज्यों के साथ डट के खड़ी रहेगी। कर्नाटक में भी 3 अक्टूबर को टीम बना के भेज रहे हैं वहां की स्थिति के आकलन के लिए। महाराष्ट्र के मुख्यमंत्री जी से बात हुई है तो वहां भी हम टीम की तैयारी कर रहे हैं। मैं स्वयं भी उन राज्यों में जाके स्थिति देखूंगा और हम अपने किसानों के साथ राज्य सरकारों के साथ पूरी ताकत से खड़े रहेंगे इस परिस्थिति का मुकाबला करने।
1: వరి సాగు తర్వాత ఖాళీగొండే భూముల్లో పప్పుధాన్యాలు నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్ ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్ట్టాగ్ యాన్యువల్ పాస్కు ప్రైవేటు వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్ట్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే 1 సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి,

ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫ్రీస్టైల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంజలతో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

శుభోదయం, గుడ్ మార్నింగ్. వివిధ భారతి శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 7:20 దాటి 34 సెకండ్లు అయిపోయింది. మరి ఇంకా మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగుతూ కాఫీ టైంలో మంచి ముచ్చట్లు చెప్పేందుకు నేనైతే వచ్చేసాను. కాఫీ టైం మాత్రమే కాదు, 11 o'clock వరకు మిమ్మల్ని ముచ్చట్లలో ముంచేందుకైతే వచ్చేసాను. మీ ఆర్జే ఆదిత్య. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మరి ఈ సామెత ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే కదా. అసలు ఏంటి ఇక్కడ మాటకి ఉన్న విలువని చెప్తున్నారన్నమాట మన పెద్దలు. మన భావం ఎవరితో అయినా వ్యక్తపరచాలన్నా, ఎవరినైనా ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలన్నా నోరు తెరిచి మాట్లాడాలి ముందు. అంతేనా, ఇదే కాకుండా 2 దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరి అసలు పెద్ద పెద్ద యుద్ధాలు ఆపాలన్నా కూడా కావాల్సింది మాటే. మరి ముఖ్యంగా గమనించారా, చరిత్ర చదివినా ఇంకా పురాణంలో ముఖ్యంగా మహాభారత యుద్ధంలో ఇక్కడ శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళాడు అన్న సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఆ రాయబారుల్ని కూడా అసలు ఏమి చేయరు, ఎన్నో సౌకర్యాలతో వాళ్ళని గౌరవించాలి అనే వాళ్ళకి అక్కడ ముఖ్యంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండేవన్నమాట. అది పురాణంలో కానీ ఇంకా ఇతిహాసంలో కానీ మనం చదివిన చరిత్రలో కూడా వార్తాహరులు కానీ ఇంకా ఎవరైనా రాయబారిగా వేరే దేశం నుంచి వస్తే వాళ్ళని ఎన్నో గౌరవాలతో సత్కరించాలి, వారు చెప్పే మాటలు వినాలి, ఇంకా వాళ్ళు చెప్పింది నచ్చినా నచ్చకపోయినా మన అభిప్రాయాలను తెలియజేయాలి. కాబట్టి యుద్ధం చెయ్యాలని ఒక దేశంతో ఒక రాజ్యంతో అనుకున్నా అక్కడి నుంచి ఒక వార్తాహరుడు కానీ రాయబారి కానీ వస్తే వాళ్ళని గౌరవించడానికి కారణం వాళ్ళ యొక్క మాటే. మరి ఇంకా ప్రజెంట్ ట్రెండ్ చూసుకుంటే గనక అసలు ఏ సంబంధం లేని 2 దేశాల మధ్య పెద్ద వ్యాపారం, వాణిజ్య సంబంధాలు ఏర్పడాలన్నా కూడా కావాల్సింది మాటే కాదంటారా. అదనే ఫారెన్ అఫైర్స్కి అంతగా అందరూ ఇష్టపడుతుంటారు, దానికి సంబంధించిన సంగతులు కూడా తెలుసుకోవాలని కుతూహలం చూపిస్తూ ఉంటారన్నమాట. ఇంకా అందుకనే మన తెలుగులో పెద్దవాళ్ళు చెప్పిందన్నమాట ఏంటంటే, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఇది కేవలం నైతికతకో ఇంకా సామాజిక పరిస్థితులకి మాత్రమే కాదు, వ్యక్తిగత ఆరోగ్యానికి, తీసుకునే ఆహారానికి కూడా వర్తిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్యమా, మార్నింగ్ లేవగానే బ్రషింగ్ యువర్ టీత్, ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. మరి ఎందుకు, నిజంగా మనం తినే ఆహారం పర్ఫెక్ట్గా వెళ్ళాలన్నా అసలు ముందుగా మనం ఎవరితోనైనా మాట్లాడాలన్నా నోరు బాగుండాలి కదా. సో పర్సనల్ హైజీన్ కిందకి, ఈ వ్యక్తిగత ఆరోగ్యం కిందకి ఈ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనేది వర్తిస్తుంది. అండ్ అలాగే ఆ తీసుకునే ఆహారం, మనం ఏది కనబడితే అది, ఏది నచ్చితే అది, ఇంకా ఎవరు ఇస్తే అది అలా తినేయకూడదు కదా. ఎందుకంటే ఏది మనకి డైజెస్ట్ అవుతుందో, ఏది మనకి మంచిదో అది ఆలోచించుకుని మాత్రమే తినాలి. మరి ఆలోచించాలి అంటే కాస్త నోటికి కళ్ళం వేసిన తర్వాతే మన బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట, అనలైజ్ చేస్తుంది. ఈ ఫుడ్ నాకు ఇప్పుడు అంత అవసరమా కాదా, ఇది ఒకవేళ తీసుకుంటే మనం డైజెస్ట్ చేసుకోగలమా కాదా, ఈ 2 క్వశ్చన్స్ వేసిన తర్వాతే అప్పుడు నోటికి

ఈ ఉన్న లాక్ తీసి ఇష్టంగా లాగిన్ చేయొచ్చు. కాబట్టి మాట బాగుండాలంటే నోరు బాగుండాలి కదా. మరి మాట, మరి మాటకి సంబంధించిన ఒక సాంగ్ అయితే ఇప్పుడు వినిపించేస్తాను చంద్రముఖి మూవీ నుంచి.

విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పడిన సాంగ్ అయితే విన్నారు. మరి లిరిక్స్ అందించిన వారు సుద్దాల అశోక్ తేజ గారు. చంద్రముఖి మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ సాంగ్ సినిమాలో రజనీకాంత్ అంటే సినిమా వెనకాల పాడిన వారు ఎస్పి బాలు గారు, ఇంకా సినిమాలో పాడింది అయితే రజనీకాంత్ గారే కదా హీరో. ఎందుకు పాడారు అంటే ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్ ముఖ్యంగా ఏంటి అంటే హీరోని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుందన్నమాట. సో తక్కువ చేయడం ఇన్ ద సెన్స్ తన ప్రొఫెషన్ ఏంటో ఇంకా తెలియకుండా, ఇంకా ముఖ్యంగా సంగీతం విలువ తెలియకుండా మాట్లాడతావా అంటూ, కానీ నాకు అన్నీ తెలుసు అని పాట రూపంలో చెప్తాడనమాట. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలి, తర్వాత మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేం కదా, అందుకని దానికి సంబంధించిన సాంగ్ అయితే చంద్రముఖి మూవీ నుంచి, ఇంకా మాటకి సంబంధించిన విలువ గురించి అయితే మనం తెలుసుకుందాం. మరి ఇంకొక సామెత ఏంటంటే కోటి విద్యలు కూటి కొరికే. ఏంటి ఈ సామెతల మేళా అనుకుంటున్నారా? కాదు, దీనికి కూడా సంబంధించి పెద్ద విషయమే ఉంది. అసలు ఏ జీవి ప్రాణం నిలబడాలి అన్నా తీసుకోవాల్సింది ఆహారం, మంచినీళ్ళు. దానికోసమే కదా ఇప్పుడైతే మనం చూస్తే గనక కొంచెం మనిషిని పక్కన పెడితే ఇప్పటి వరకు కూడా అసలు ఏ జీవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో దాని క్లాసిఫికేషన్ థియరీ ప్రకారం చూసుకున్నా ఇప్పటి వరకు ఏదైనా సరే దాని ఆహారం కోసమే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క జీవి పాటు పడుతూ ఉంటుంది. ఇంకా మానవుడు దానికి అతీతుడు కాదు. అయితే ఆహారం ఒకటే మనిషి లక్ష్యం కాకూడదని, మనిషి యొక్క జీవితంలో ఉన్నతి కీర్తి విజ్ఞానము జ్ఞానము, దీంతోపాటు ఇప్పుడు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా స్టేటస్ అని, సో సమాజంలో గౌరవం, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనుషులందరూ భావిస్తూ ఉంటారు కదా. మరి వీటిని మించి అసూయ స్వార్థం ఇవి పెరిగిపోతే ఆహారంతో సంబంధం లేకుండా మనిషి వేరేలాగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. మరి అయినా సరే ఏది చేసినా మనిషి కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఒక్క పూట ఆహారం కోసం ఇంకా రెక్కాడించి కష్టపడేవారు ఎంతోమంది. రెక్కాడితే కానీ డొక్కాడదు అంటుంటారు కదా. మరి ఈ కాలంలో చూస్తే పెళ్ళి కానీ చిన్న ఫంక్షన్ కానీ ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్సే. అందులో వడ్డించే విందు భోజనం అయితే వివాహ భోజనంబు అంటూ ప్రతి ఒక్కళ్ళు పాడాల్సిందే. ఇంకా దానికి తగ్గట్టుగా సెట్స్ కూడా వేస్తున్నారు కదా. ఏంటంటే తినే ఆహారం అప్పుడు మనకి ఏదో ఒక పాట కానీ ఏదో ఒక సన్నివేశం కానీ గుర్తు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పాట ఉంటే నిజంగా అక్కడ ఉన్నా లేకపోయినా ఈ అన్నీ పెట్టారు కదా అని చెప్పి ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఆ విధంగా ఫీల్ అవ్వకుండా నిజంగానే చాలానే గ్రాండ్గానే పెడుతున్నారు. అయితే వడ్డించే విందు భోజనం చాలా ఎక్కువగానే ఉంటుంది. మరి లగ్జరీ పార్టీ ట్రీట్ ఏదైనా సరే, ఈ పార్టీస్ ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే గెట్ టుగెదర్ అయినా సరే, మరి వీటన్నిటిలో కూడా మిగిలిపోతున్న ఆహారం సంగతి ఏంటి అసలు? ఎప్పుడు మేము కూడా ఆలోచిస్తాం కానీ దానికి తగ్గట్టుగా ఏ చేస్తాం అని చెప్పి అనుకుంటారా. మరి దాని గురించి ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం సందర్భం అయితే వచ్చాయన్నమాట. మరి ఇంకా అయితే మాట్లాడుకుందాం దీని గురించి ఎన్నో విషయాలు. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:37 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ కాఫీ టైంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో విజయ్ ప్రకాష్ పాడిన సాంగ్ అయితే వినేశారు. మరి ఇంకా ఈ పాటకి లిరిక్స్ అందించమారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సనాఫ్ సత్యమూర్తి మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు. పార్టీస్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, ముఖ్యంగా పెళ్లి ఫంక్షన్స్, ఈ పెళ్లి గురించి కాదు, అసలు చిన్న ఫంక్షన్ అయినా సరే, ఏదైనా మనం ఒక్కసారి చాలా మంది మనుషులు కలిసినప్పుడు విందు భోజనం అనేది పెట్టుకుంటాం కదా, ఆ మరి ఆ విందు భోజనంలో చాలా ఆహారం అయితే మిగిలిపోతుంది. దానికి సంబంధించిన విషయాలు అయితే మనం మాట్లాడుతున్నాం కదా. సో అలా మిగిలిపోయిన ఆహారాన్ని అలా అక్కడే చాలా మంది వదిలేస్తూ ఉంటారు. రెండో కారణం ఏంటి అంటే గనక ప్లేట్ నిండా పెట్టించుకున్న అన్నింటినీ తినట్లేదు, చాలా మటుకు డస్ట్బిన్లోనే టేస్ట్ బాగాలేదని పడేసేవారు ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే, అయ్యో నేను ఎక్కువ తినేస్తున్నానా, అందరు నన్నే చూస్తున్నారే, ఏం చేయాలి అని చెప్పేసి అలా పెట్టించుకుంది పెట్టించుకున్నట్టుగానే ఉంటున్నారు, ఇంకా కావాల్సింది మాత్రమే తింటున్నారన్నమాట. కాబట్టి మరి వీటికి పరిష్కారం ఏంటి? సో ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి, ఎంత కావాలో అంతే తినాలి. అదేంటి, మేము వడ్డించుకునేది ఏముంది, వాళ్లే వడ్డే చేస్తున్నారు. ఎస్, వడ్డించేటప్పుడు వద్దు అని చెప్పొచ్చు. ఒకవేళ అది ఇంకా బంతి భోజనం, పంక్తి భోజనం అంటారు కదా, అందరినీ కూర్చోపెట్టి వడ్డించేది, అలాంటిది కాకుండా బఫే సిస్టమ్ అయితే

మనకు కావాల్సిన దగ్గరికి మనం వెళ్ళి పెట్టించుకోవచ్చు. కాబట్టి ఏదైతే తినాలి అని అనుకుంటామో అదే పెట్టించుకుని తింటే బాగుంటుంది. కాబట్టి టేస్ట్ బాగుందా లేదా అని చెప్పేసి అన్నీ పెట్టించేసుకుని తిన్నామా వద్దా అని ఆలోచించి బాగాలేదులే అని చెప్పేసి పక్కన పడేస్తే అదంతా కూడా ఆహార వృధా కిందకే వస్తుంది. మరి ఈ విధంగా ఆహార వృధం గురించి మనం మాట్లాడుకుంటే గనక చిన్న వీధి నుంచి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతి సమావేశం, పార్టీ, ట్రీట్ ఏదైనా కావచ్చు, ఆ సందర్భాల్లో వృధా అవుతున్న ఆహారం చాలానే ఎక్కువ. సో ఈ ఆహార వృధాని అరికట్టేందుకు యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్యసమితి వారు అండ్ అలాగే ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు ఈరోజు సెప్టెంబర్ 29న ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ రిడక్షన్ డేగా పాటించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా ఏంటంటే ఆహార వృధా అవుతుందని. సో అలా మాట్లాడుకోవడం, ఆలోచించడం మాత్రమే కాదు, మనం ఎప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నామో మనం ఏది తింటామో మనకు తెలుసు కాబట్టి అదే తిందాం. సో ఎప్పుడు తినేదే కదా, కొంచెం ఇక్కడ ఏదో కొత్తగా పెట్టారే అని చెప్పేసి ఆ కొత్త వాటి దగ్గరికి వెళ్ళి జస్ట్ కొంచెమే పెట్టించుకుని టేస్ట్ చూసి దాంతో కడుపు నిండితే అక్కడితో సరి. కాబట్టి ఈ విధంగా మనం మన నుంచి ఒక మార్పు మొదలైతే బాగుంటుంది. సో మనం ఏదైతే పార్టీకి కానీ ఇంకా ఫంక్షన్కి కానీ అటెండ్ అవుతున్నామో అక్కడ అవసరమైనంత వరకు మాత్రమే కొత్తది ఏదైనా ఉంటే ఊరికే ట్రై చేద్దామని కొంచెం పెట్టించుకుని తింటే సరిపోతుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల ముందుగా ఏంటంటే ప్లేట్లో ఉన్న ఆహారం వృధా కాకుండా మనం అరికట్టగలుగుతాం. సో మీకు తెలుసా ఇంకా ఆహారం అందక ప్రపంచంలో ఇంకా బాధపడేవారు ఉన్నారని? ఎంత తెలుసా, రోజుకి 73 కోట్ల మంది ప్రపంచంలో ఇంకా వాళ్ళు ఒక పూట ఆహారం కోసం వెతుకుతూ ఉన్నారంట. కాబట్టి ఆహారం విలువ ఇంకా ప్రతి పూటకి కూడా మనకి ఈజీగానే దొరుకుతుంది. మరి ఇంకా ఈజీగా దొరకని వాళ్ళు 73 కోట్ల మంది ఉన్నారని చెప్పేసి ప్రపంచ లెక్కలు చెప్తున్నాయి. మరి వాళ్ళందరికీ కూడా ఆహారం అందాలి కదా, కాబట్టి మనకి దొరికినప్పుడు దాని విలువ తెలుసుకుని దాన్ని ఈజీగా, అంటే ఈజీగా అంటే చెప్పాలంటే కొంచెం పొందికగా తినడం అనేది మనం ఇప్పటి నుంచైనా దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఏమంటారు? మరి ఇంకా సంగతులు అయితే మాట్లాడుకుందాం. 7 గంటల 41 నిమిషాలు దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
2: Yes, ma'am.
1: చెప్పండి.
2: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
2: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైమ్ ఏంటి రోష్ని?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

7:49 దాటి 50 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో లంచ్ ఇంకా డిన్నర్లో వేస్ట్ చేసే ఆహారం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో ఇంకా ఇప్పటి నుంచి అయితే వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఏదైతే మార్పు చూడాలి నువ్వు సమాజంలో అని అనుకుంటున్నావో ఆ మార్పు మొట్టమొదటిగా నీ నుంచే ప్రారంభం అవ్వాలి. ఇది గాంధీగారు చెప్పిన మాట కదా. సో వేస్ట్ అయిపోతుంది ఫుడ్ అని చెప్పి అనే బదులు మనం ఎప్పుడైతే ఫంక్షన్స్కి ఎలా అటెండ్ అవుతామో మనం తినవలసినంత మాత్రమే పెట్టుకుని తింటే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ ప్రాబ్లం అనేది ఏంటంటే ప్లేట్స్లో ఆహారం ఏదైతే మిగిలిపోతుందో అలా మిగిలిపోకుండా మనమే ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ కట్టడి చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది, ఏంటంటే అరే వాడు అన్ని తినేస్తున్నాడు రా బాగా తిండిపోతేమో అని చెప్పేసి అలా చాలామంది అనుకుంటారేమో అని బాధపడుతూ ఉంటారు. ఎందుకు అలా ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకి ఏం కావాలో అదే తింటున్నాం. అండ్ అలాగే ఇక్కడ సమాజంలో ఒక ప్రాబ్లం అయితే ఉంది, ఫుడ్ వేస్టేజ్. ఆ ఫుడ్ వేస్టేజ్ని నేను తగ్గిస్తున్నాను అని మనకి మనం ఒక అప్రిసియేషన్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి పరుల అభిప్రాయాలతో మనకేం పని, మనం మంచి చేస్తున్నాం కదా అని చెప్పి అనుకోవడమే. సో ఇలా ఆహార వృధా అనేది ఫంక్షన్స్, పార్టీస్, ఇంకా మీటింగ్స్లో కాదంట, ఇళ్లల్లో వండుకున్న ఆహారాన్ని కూడా వృధా చేసేవారున్నారు అని చెప్తున్నారు చాలామంది. ఇలా లెక్క కడితే 100 కోట్ల మంది ఆహారం వ్యర్థం చేస్తున్నారు ప్రతిరోజు అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. మరి ఏంటంటే ఒకరోజుకి ఇలాగా ఇంట్లో ఏదైతే ఆహారం వృధా అయిపోతుందో అదంతా కూడా ఒక చోట లెక్క కడితే మొత్తం భూమి మీద ఉన్న వారందరికీ 4 పూట్ల ఆహారం సరిపోతుందంట. అదేంటో మరి లెక్క కదా. మరి నిజంగా 100 క్రోర్స్ మెంబర్స్ ఎవరైతే ఆహారాన్ని వృధా చేస్తున్నారో వాళ్ళు ఆ వృధా చేసిన ఆహారం అంతా లెక్క కడితే భూమి మీద ఉన్న వారందరికీ కూడా సరిపోతుందంట ఒక రోజంతా తిండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? సో ఇంట్లో ఎంతమంది ఉన్నాం, ఎంత తింటాం, రెగ్యులర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వండితే హౌస్ హోల్డ్ ప్రాబ్లం గెట్స్ సాల్వ్డ్ కదా. సో హౌస్ హోల్డ్ ఇంకా మన ఇళ్లలో సమస్య అయితే తీరిపోయింది. సో హోటల్కి వెళ్ళి చాలామంది తింటూ ఉంటారు కదా, మరి అక్కడ వృధా అయిపోతే? సో ఏంటంటే కొంతమంది చాలా, ఇంకా చెప్పాలంటే చాలా చాలా కొంతమంది తాము వదిలేసిన ఆహారాన్ని వాళ్ళతో పాటు పట్టుకు వెళ్తూ ఉంటారనమాట. సో ఇలాగా పట్టుకు వెళ్ళి ఎవరికైతే అవసరం ఉందో వారికి అందిస్తూ ఉంటారు. ఇంకా ఫంక్షన్స్, మీటింగ్స్లో మిగిలిపోయిన ఆహారాన్ని కొంతమంది ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్కి కాల్ చేస్తే వాళ్ళే ఆ ఫంక్షన్ ప్లేస్కి వచ్చి మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకువెళ్ళి అన్నం కోసం ఎదురు చూసేవారికి అందిస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ ఆలోచన అందరికీ ఖచ్చితంగా ఉంటే ఆహార వృధా 100%ని మనం కట్టడి చేసినట్టే కదా, ఒక పరిష్కారం అయితే నిజంగా మనం కనుగొన్నట్టే. ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైనా ఒక మంచి సందర్భం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా విందు అనేది ఏర్పాటు చేస్తాం. అది కేవలం ఒక దేశానికి సంబంధించిన సాంప్రదాయం మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా. ఏంటంటే మన యొక్క హ్యాపీనెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా పంచాలి అనే ఉద్దేశంతో ఈ విందు భోజన కార్యక్రమాలని అనాదిగా మానవులు ఇంకా పాటిస్తూనే ఉన్నారన్నమాట. అయితే అది కొంచెం వృధా ఎక్కువైపోతుంది, అంటే వనడం ఎక్కువ అవడమో లేకపోతే మనుషులు వేస్ట్ చేయడమో ఇంకా కొంచెం మిగిలిపో ఇలాగనమాట. మరి నిజంగా మనం ఎవరినైతే పిలుచుకుంటామో వాళ్ళందరూ కూడా ఫంక్షన్కి అటెండ్ అయ్యి మనతో మాట్లాడి గిఫ్ట్ ఇచ్చి ఎంత కావాలంటే అంత తిని వెళ్తూ ఉంటారు. అయితే ఈ మిగిలిపోయిన ఆహారాన్ని గనక మనం ఇలా మంచి ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో, మనకైతే కొంచెం పని ఉంటుంది కాబట్టి వెళ్ళలేం కదా, కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమాచారం తెలుసుకుని వాళ్ళని పిలిస్తే గనక వాళ్ళు వచ్చి మిగిలిపోయిన ఈ ఆహారం ఏదైతే

ఉంటుందో మన దగ్గర వండింది, దాన్ని తీసుకువెళ్ళి నిజంగా అది ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ అందిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ రెండో హ్యాపీనెస్ కూడా మనం పొందొచ్చు. ఏంటంటే మనం ఏదైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక పార్టీ లాంటిది, ఒక ఫంక్షన్ లాంటిది, తర్వాత పెళ్లి లాంటిది చేస్తూ ఉంటారు కదా, సో అలాగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా కడుపు నిండా తిన్నారా లేదా అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఈ మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉందో ఆర్గనైజేషన్స్ వాళ్ళు అంద తీసుకువెళ్ళి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి అందిస్తే అసలు ఆహారం కోసం చాలా కష్టపడేవారు, ఇంకా దానికోసమే ఎదురు చూసేవారు కూడా మన యొక్క హ్యాపీనెస్ వల్ల మన భోజనం తిన్నారు అన్న సంతృప్తి సంతోషం కూడా మనకి రెండో విధంగా లభిస్తుంది, కాదంటారా? సో ఇప్పటి నుంచి రెండు రకాల సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. ఎంత కావాలో అంతే పట్టించుకుని తినడం, ఇంకా మిగిలిపోతే కనుక ఇలాగ ఆర్గనైజేషన్స్కి పిలిచి వాళ్ళకి అందిస్తే చాలు, వాళ్ళు చూసుకుంటారనమాట. మరైతే ఇంకా ఈరోజు ఫుడ్ వేస్టేజ్కి సంబంధించిన సంగతులు, దానికి పరిష్కారాలు కూడా మన కాఫీ టైంలో అయితే తెలుసుకున్నాం కదా. సో మహర్షి మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాను బి. ఎక్వా వ్యర్థాలతో ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరులను రక్షించేలా నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎక్వా ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను విధిగా పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. శుద్ది చేయని ఎక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలుండడం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితమై ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఎక్వా యూనిట్ల కాలుష్య ప్రభావం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నిన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు సంబంధించి ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్దరించి రైతులకు భరోసా కల్పించామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ఓఎన్ఎం పనుల కోసం 1,320 కోట్ల రూపాయలు మంజూరు చేశామని వెల్లడించారు. తీవ్ర వాయుగుండం వల్ల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులన్నింటినీ త్వరలోనే పునరుద్దరిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,405 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బీ రహదారులు దెబ్బతిన్నాయని, 36 చోట్ల రహదారులు కోతకు గురికాగా 9 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని, ఈ ప్రాంతాల్లో రవాణాకు ఆటంకం కలగకుండా తక్షణమే తాత్కాలిక పునరుద్దరణ పనులు పూర్తి చేశామని అన్నారు. 1,498.30 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా రూపొందించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు 1 అక్టోబర్ ఎప్పటిలాగే ఉదయాన్నే పింఛన్ల పంపిణీ చేపడతామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. గతంలో ప్రకటించినట్లుగా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కాకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది 6:30 నుంచే లబ్దిదారుల ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెను విరమించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా నిలిపివేసిన చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. భారత వాతావరణ విభాగం సూచనల మేరకు ఈ నెల 26-27 తేదీల్లో చార్ధామ్ యాత్రను ఆపివేసిన విషయం తెలిసిందే. వాతావరణం మెరుగుపడడంతో యాత్రను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. గుండెజబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. శరీరానికి ఆయువు పట్టైన గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకోసం గుండె జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 9 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజిల్ ఆనా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆనని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
7: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितम्बर 2020 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: विंटनारो विविध भारती FM 101.3.

8:12 దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువరాజ్ ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ముందుగా ఒక నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి వారు జనరలిస్ట్ ఇంకా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య చూస్తే గనక 291 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ, సిఎస్సి ఐటీలో బీటెక్, ఇంకా ఎంబీఏని విద్యార్హతగా నిర్ణయించడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక మినిమం వచ్చేసి 22 ఇయర్స్. ఇంకా పోస్టుని అనుసరించి ఒక్కొక్క దానికి 35, 45, 32 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని అయితే పెట్టడం జరిగింది. ఇంకా లాస్ట్ డేట్ చూస్తే గనక ఈరోజు అప్లై చేయడానికి చివరి తేదీ అన్నమాట, 29 సెప్టెంబర్ 2026. ఇంకా మరి ఇంకా ఫాస్ట్ అయితే చేసేయండి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గనక చూస్తే ఆన్లైన్ ఎగ్జామ్, ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ www.iob.bank.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి www.iob.bank.in. నోటిఫికేషన్ గురించి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకున్నారు.

8:18 దాటి 28 సెకండ్లు కాబోస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఈ రోజు వాల్యుబుల్ మెటల్ అదే అండి గోల్డ్ ప్రైజెస్ విషయంగా అయితే చూసేద్దామా. మరి ఇంకా విజయవాడలో ఈ రోజు 24 క్యారెట్ బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 15,016 రూపాయలుగా ఉంది. ఇంకా 22 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే 1 గ్రామ్ విలువ వచ్చేసి 13,764 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 1 గ్రామ్ విలువ 11,262 రూపాయలుగా ఉంది.

వెండి విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 244,900 రూపాయలుగా ఉంది. ప్లాటినం విషయానికి వస్తే 1 గ్రామ్ ప్లాటినం విలువ 5,335 రూపాయలుగా ఉంది. ఇంకా ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వచ్చేస్తే పెట్రోల్ వచ్చేసి 1 లీటర్ ధర 117 రూపాయలుగా ఉంది. డీజిల్ వచ్చేసి 1 లీటర్ ధర 104 రూపాయలుగా ఉంది. సిఎన్జీ గ్యాస్ విషయానికి వస్తే 1 కేజీ విలువ 103 రూపాయలుగా ఉంది. ఇంకా పిఎన్జి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విషయానికి వస్తే 1 యూనిట్ 56 రూపీస్గా ఉంది. ఎల్పిజి విషయానికి వస్తే కనుక కమర్షియల్ సిలిండర్ వచ్చేసి 2,932 రూపాయలు. ఇంకా డొమెస్టిక్ సిలిండర్ విషయానికి వస్తే 966 రూపాయలుగా నమోదైంది ఈ ప్రైజెస్ ఈరోజు. సో వెదర్ చూసుకుంటే కనుక పెద్ద వార్నింగ్స్ అయితే ఏమీ లేవు, కానీ అక్కడక్కడ ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇంకా తమిళనాడు కర్ణాటక ప్రాంతంలో కూడా చాలా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సో ఈరోజు ముఖ్యంగా ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో, మత్స్యకారులు ఈరోజు కూడా వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచించడం జరిగింది. ఎనిమిది గంటల 20 నిమిషాలు దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి ఇప్పుడైతే అన్నయ్య మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా?

మరైతే ఈరోజు ఇంకో డే స్పెషల్ కూడా ఉంది. అంతకంటే ముందు ఏంటంటే, ఒక పేషెంట్ బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే పల్స్ చెక్ చేసినా, స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేసినా ముఖ్యంగా గమనించేది దేన్ని? గుండె యొక్క పనితీరునే కదా. మరి శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలన్నా, అన్ని అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలన్నా, సరిగ్గా జరగాలన్నా కావాల్సింది ఏంటంటే మంచి హార్ట్ రేట్. సో మన శరీరంలో మిగిలిన ఏ అవయవం పనితీరు దెబ్బతిన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వరకు ఓపికైతే పడతారు. కానీ గుప్పెడంత ఈ చిన్న గుండెకి ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాల్లోనే పరిష్కారం వెతికేయాలి, పేషెంట్ని రక్షించాలి. మరి ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన యొక్క గుప్పెడంత చిన్న గుండెకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని సంగతులేంటో మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకునే ముందు ఒక సాంగ్ అయితే వినిద్దాం. ఇంతకీ ఏంటి, గెస్ట్ చేశారా? గజనీ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇంతకీ గుండె ఎక్కడుంది? అది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి గుండె ఎక్కడుందో తెలుసు, గుండె పనులు చేసే యొక్క పనులు కూడా తెలుసు. అయితే గుండెకి అసలు రెస్ట్ అనేది మనం ఇస్తున్నామా? రెస్ట్ ఇంకా ఇస్తే అంతే సంగతులు. కాబట్టి గుండెకి రెస్ట్ ఇవ్వాలని కాదు, అది చేసే పనులు దానంతటా అది చేస్తే సరిపోతుంది. ఇంతకీ ఏం చెప్తున్నావు అసలు? అదే, దానంతటా అది చేస్తే సరిపోతుంది, మనమేం చెయ్యక్కర్లా. మరి ఇంతకీ చేయాల్సిన పనులు చెప్పట్లేదు, మనమేం చేయాలి అనట్లేదు, ఇంకెందుకు చెప్పుకోవడం అని చెప్పి అంటారేమో. ఎస్, ఏంటంటే ముఖ్యంగా ఏదైనా సరే వాటికి అప్పగించిన పనులు అవి చేస్తూనే ఉంటే సరిపోతుంది. మనం వెళ్ళి దాంట్లో వేలు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. సో ఇన్ని పనులు చేసే గుండె ఈనాడు ఉరుగుల పరుగుల జీవితానికి బాగా టయర్డ్ అయిపోతూ ఉంది. సో ఈ అలసటకి తోడు ఇంకా ఆ వ్యక్తికి డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ ఇటువంటి డిజార్డర్స్ ఏదైనా ఉంటే ఆ గుండె పని మీద ఇంకా ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంది. సో ఇవేమీ లేదు మాకు, మేమంతా బాగానే ఉన్నాం, అయినా ఒకసారి కొంతమంది ఏంటంటే గుండెకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నారనమాట. అంటే ఇప్పుడు చెప్పిన డిజార్డర్స్ ఏమీ లేకపోయినా సరే గుండెకి సంబంధించిన సమస్యలు, ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి కొంతమందికి. మరి వాళ్ళు దేంతో బాధపడుతున్నారు? సో ఇటువంటి వారికి ముఖ్యమైనది ఏంటంటే గనక స్ట్రెస్. సో స్ట్రెస్ వారొక్కళ్ళకే కాదు, ప్రతి మనిషికి కూడా ఉండేదే అనమాట. మరి ఈ స్ట్రెస్ కానీ, మానసిక ఆందోళనలు కానీ వీటన్నిటినీ కూడా తగ్గించాలంటే మందులు ఉన్నాయా? ఆఫ్ కోర్స్ ఉన్నాయి, కానీ వాటిని పూర్తిగా అదుపు చేసుకోవాల్సింది ఆ ఆందోళన ఎదుర్కొనే వ్యక్తులే అనమాట. మరి ముఖ్యంగా ఏంటంటే మనం డిజార్డర్స్ గురించి మాట్లాడాం, దాని గురించి ఎన్నో రీసెర్చెస్ అయితే చేస్తున్నారు, వాటికి సంబంధించిన మందులు. సో ఇలాగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ మానసిక ఆందోళనలు అనేవి ఏంటంటే ఎక్కడైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకా కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా ఇంకా చాలా ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన మందులు అయితే ఉంటాయి. సో మరి అంత పీక్ స్టేజ్ గురించి అయితే మాట్లాడట్లేదు కానీ, సో మానసిక ఆందోళనలు కానీ స్ట్రెస్ కానీ తగ్గాలంటే ఎవరైనా చెప్పేది యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్. సో మరి ఈ మానసిక ఆందోళనలు కానీ స్ట్రెస్ కానీ తగ్గాలంటే అప్పటికప్పుడు యోగా, వాకింగ్ ఇలాంటివి చేయలేం కదా. సో మైండ్తో మనం అప్పటికప్పుడు రెగ్యులేట్ చేసుకోవాలి. సో ప్రతిరోజు కూడా చేయాలి ఏవైతే ఎక్సర్సైజెస్ చెప్పారో, కానీ ఈ స్ట్రెస్ అనేది ప్రతి క్షణం కూడా మనిషిని పీడిస్తూనే ఉంటుంది. మరి ఆ ప్రతి క్షణం మనల్ని పీడించకుండా ఉండాలి అంటే మన మైండ్తోనే దాన్ని రెగ్యులేట్ చేయాలి. మరి ఈ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్లనే గుండె మీద ఎటువంటి డిజార్డర్స్ లేకపోయినా, ఒకవేళ ఉన్న దానికి తోడుగా ఇవన్నీ కలిసి గుండె పనితీరుని దెబ్బతీస్తున్నాయన్నమాట. మరి ముందుగానే చెప్పా కదా ఇంతకీ ఏం చేయాలి, ఏం చెయ్యక్కర్లేదు. అంటే ఇక్కడ స్ట్రెస్ మనం పడకుండా ఉంటే సరిపోతుంది, గుండె దానంతటా అది ఈజీగానే పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ స్ట్రెస్ కానీ, ఆందోళనలు కానీ తగ్గించాలి, ఇంకా గుండె యొక్క పనితీరుని మనం మెరుగుపరచుకోవాలి అంటే అసలు ఏం చేయాలి, మాట్లాడుకుందాం. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
0: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: City FM 101.3.
1: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
2: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి.
3: నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
1: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
2: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నిచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

8:51 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి హార్ట్ గురించి అయితే విషయాలు తెలుసుకుంటున్నాం కదా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా. ముఖ్యంగా ఏంటంటే డిజార్డర్స్ ఇప్పుడు ఎక్కువగా ఎవరికైనా ఎవరి దగ్గరైనా ఎక్కడైనా వింటున్నవి ఏంటంటే డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్. సో వీటి నుంచి కాపాడుకోవాలి అన్న వీటితో పాటు మానసిక ఆందోళనల నుంచి మనల్ని మనం బయటకు తెచ్చుకోవన్న ఎల్లప్పుడూ మనం చెప్పుకోవాల్సిన మాటే, మనం చెప్పుకునే మాటే ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇవన్నీ రాకముందే మనం ఏంటంటే చాలా స్టెప్స్ తీసుకోవాలి. సో ఆ చాలా స్టెప్స్ అంటే ఎక్కడికి వెళ్ళి స్టెప్స్ తీసుకోవాలి అని ఆలోచించనక్కర్లేదు. మనం తినే ఆహారం ఏదైతే ఉందో దానికి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆహారం తినడం అవసరమా, అసలు మనం ఎప్పుడైనా తిన్నామా, మనకి అంత అవసరమా అని చెప్పేసి. కాబట్టి ఆకలైనప్పుడు ఏదైనా తినచ్చు, దాన్ని డైజెస్ట్ చేసుకోగలదు. కానీ ఆకలి లేనప్పుడు కూడా ఏదో ట్రై చేద్దాంలే కాలక్షేపం కోసం అని చెప్పి ట్రై చేస్తే అప్పుడు పొట్ట కూడా సరే డైజెస్ట్ చేద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేస్తుంది. అక్కడి నుంచి వస్తాయి ఇంకా అన్ని రకాల డిజార్డర్స్. సో ఈ తినే ఆహారం పైన మనం దానికి ఒక శ్రద్ధని పెట్టడం ఎంతో అవసరం. అలాగే ఆలోచించే విధానం, ఇది బాగుంటే మొత్తం అన్నీ బాగానే ఉంటాయి కదా, కాబట్టి ఆహారం తీసుకోవాలా వద్దా అనేది కూడా ఆలోచనే. కాబట్టి ముందు మనం ఒక డిసిప్లిన్, హెల్త్ డిసిప్లిన్ అనేది ఏర్పాటు చేసుకోవాలన్నమాట. సో డైలీ రొటీన్ కానీ ఇంకా మనం చేసే పనిలో కానీ ప్రతి చోట కూడా డిసిప్లిన్ అనేది ఉంటే అది మనకి ఎంతో మంచిది. కాబట్టి ఈ ఆలోచన విధానాన్ని కూడా మనం మంచి విధానంగా మార్చుకోవాలి. సో ఇంకా చెప్పాలంటే స్ట్రెంత్కి మించిన పనులు ఎక్కువగా చేసేయకూడదు. సో వీటన్నింటిపైన ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకోండి. సో మిగిలిన అవయవాలకి ఏదైనా ప్రాబ్లం అయితే ఒక ఇండికేషన్ కానీ ఒక నొప్పిని కానీ తెలియజేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే కొంచెం ఆహారం ఎక్కువైనా సరే పొట్ట చాలు బాబోయ్ ఇంకా చాలు అని చెప్పేసి చెప్తుంది. సో ఏదైనా ఒక బరువు ఎత్తినప్పుడు నడుం కొంచెం పెట్టడం వల్ల నడుం పట్టేస్తున్నట్టుంది ఇంకా ఎత్తకూడదు అనుకుంటే ఈ బరువులు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి. సో అలాగా అలా ఎక్కువ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు పని చేస్తూ ఉంటే ఇంకా మధ్యాహ్నానికి చేతుల నొప్పులు ఖచ్చితంగా వస్తాయి. సో అలాగా ఏదో ఒక ఇండికేషన్ మన అవయవం చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా చాలే అని చెప్పేసి. మరి గుండె అలా చెప్పదు కదా, చెప్తే ఒక్క క్షణంలో మిగిలిన అవయవాలన్నీ కూడా ఒక్కసారి కంగు తిని అవి కూడా ఒక్క నిమిషం పాటు, సారీ ఒక్క నిమిషం కాదు 2 సెకండ్ల పాటు ఆగడం అనేది పని ఆగిపోతుందన్నమాట. దాన్ని మనం తిప్పుకోగలిగితే గనక మళ్ళీ రీసెట్ అవ్వచ్చు, తిప్పుకోలేకపోతేనే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా పెద్దవైపోతాయి. కాబట్టి ఏంటి అంటే గుండె పరిస్థితి బాగుండాలి అన్నా ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుండాలి. కాబట్టి లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే ప్రతిరోజు కూడా ఒక హెల్తీ డిసిప్లిన్ అనేది మన లైఫ్ స్టైల్కి సంబంధించింది ఉండాలి. మార్నింగ్ లెగవగానే యోగా కానీ ఎక్సర్సైజ్

కానీ కంపల్సరీగా చేస్తూ ఉండాలి. ఏదో ఒకరోజు చేసేసి స్కిప్ చేసేద్దామా అనేది కాదు. ఎందుకంటే ఈ గుప్పెడంత గుండె ఆరోగ్యం కోసం చేస్తున్నామని చెప్పి చేయండి. మరి ఇంకా దాని గురించి ఆలోచిస్తూ చేస్తే గనక కొంచెం కంటిన్యూ చేయడానికి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి అలా కంటిన్యూ చేసేస్తాం. సో ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ హార్ట్ డేని నిర్వహిస్తారు సెప్టెంబర్ 29న. మరి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో గుండెకి సంబంధించిన టెస్టులు ఏవైనా ఉంటే ఒక్కసారి చేయించేసుకుంటే మంచిది. సో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే గుర్తించవచ్చు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. కాబట్టి సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ అని, కార్డియోగ్రామ్ అని, ఇలా అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉంటే కనుక ఈ టెస్టులు సజెస్ట్ చేస్తే చేయించుకోవచ్చు. ఒకవేళ అనుమానం ఉన్నా కూడా చేయించుకోవచ్చు ఇలాంటి స్పెషల్ డేస్లో. మాకెందుకులే అని చెప్పి అంటే కనుక చేయించుకోకనక్కర్లేదు. సో కొంచెం చేయించుకుంటే, ప్రివెన్షన్గా ఉంటే మనకి బెస్టే కదా. కాబట్టి ఒకవేళ చేయించుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టుగా మెడికేషన్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అసలు ఏమీ లేదంటే నేను ఎంత ఫిట్గా ఉన్నానో అని చెప్పేసి మనల్ని మనం ఎప్రిషియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఉక్కు నరాలు, తెలివైన బుద్ధి ఉంటే లోకం యావత్తు నీకు పాదాక్రాంతమవుతుంది అన్నారు స్వామి వివేకానంద. మరి ఆ ఉక్కు నరాలు తెలివి సాధించాలంటే ఉండాల్సింది ముందు ఆరోగ్యం. మరి ఆ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? గుండె నుంచే. ఎస్, మరి ప్రతి ఒక్క బాడీ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అంటే పంపింగ్ సిస్టమ్ అయిన మన హార్ట్ అనేది బాగుండాలి. సో హార్ట్ బాగుంటే మనం బాగున్నట్టే. మరి మనం బాగుంటేనే కదా ఏదైనా ఒకటి సాధించగలం. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రతి ఒక్కరికి కూడా. మరి ఈరోజు నుంచైనా ఈ కాబట్టి ప్రతిరోజు కూడా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఉండడం. మరి మార్చుకోవడం అంటే ఏదో కొత్తగా మార్చేయడం కాదు, మనకి మంచి డిసిప్లైన్గా ఉన్న విధంగా మార్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వరల్డ్ హార్ట్ డే నుంచైనా సరే మనం ఒక లైఫ్ స్టైల్ని పాటిద్దామా మరి. మరి ఇంకెందుకు ఆలస్యం? ట్యాక్సీ వాళ్ళ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాల నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పిటిసిలో శిక్షణ పూర్తి చేసుకున్న 2025-26 బ్యాచ్కి 473 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం నిన్న జరిగింది. హోంమంత్రి మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పెరేడ్ను తిలకించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు అందజేశారు. గుండె వైద్యం కోసం పేదలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లోనే సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఇప్పటికే ఉన్న క్యాత్లాబ్ను ఆధునికీకరించామని, త్వరలోనే దీని కార్యకలాపాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రిలో కూడా కొత్త క్యాత్లాబ్ల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని, వీటికోసం 18 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించనున్నామని అన్నారు. 2 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరికి వరద మరింత పెరిగింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి 175 గేట్లను పూర్తిగా పైకెత్తి 9.69 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సాధారణ నీటి మట్టం 10.90 అడుగులు కాగా సోమవారానికి 11.60 అడుగులకు చేరింది. నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉండటంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న సాయంకాలం కోస్తా రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈరోజు మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, ఇతర ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం, అలాగే రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

9:10 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ మనకి చాలా చేతుల్లోనే వచ్చేస్తుంది. ఇంకా మేము కూడా మనం కూడా రేడియోలో ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం ప్రతి క్షణం కూడా. సో ఏంటంటే చేతుల్లో ఇన్ఫర్మేషన్ రావాలంటే దాన్ని టైప్ చేయాలి, మన మైండ్లోకి రావాలి. కానీ రేడియో వింటుంటే ఎన్నో విషయాలు తెలియకుండా అలా అలా అలా మెదడులోకి చివరి ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో పూర్వం రాజుల కాలంలో సమాచారం చేరవేయాలి అంటే పావురాలని వాడేవారు. తర్వాత వార్తాహరులు. ఇంకా మోడర్న్ ఎర్లీ స్టేజెస్లో చూస్తే గనక పోస్ట్ కార్డ్, టెలిగ్రాఫ్. సో ఇలాగా పోస్ట్ కార్డ్ ఇప్పటికీ కూడా సాగుతూ ఉంది. మరి టెలిగ్రాఫ్ అయితే అవసరం లేదు కదా. సో కొంతవరకు సాగింది, ఇంకా ఇప్పుడు ఆ సర్వీసెస్ అయితే ఇప్పుడు లేవన్నమాట. సో టెలిఫోన్ ఇంకా ఉంది కదా. ఇంకా టెలిఫోన్ కంటే ఎక్కువగా మొబైల్ ఫోన్ మనం వాడుతూ ఉన్నాం. మొబైల్ ఫోన్ అక్కడితో అయిపోవాలి. మొబైల్ ఫోన్ కంటే ఇంకా చెప్పాలంటే మనిషి అలా తలుచుకుంటే ఇలా ప్రత్యక్షం అవ్వాలన్నమాట. మామూలుగా కొన్ని మూవీస్లో కానీ అలా చూస్తూ ఉంటాం కదా, అలా టక్కున మాయమైపోవడం, టక్కున ప్రత్యక్షం అవ్వడం. అంతవరకు టెక్నాలజీ రాలేదు కానీ మొబైల్ ఫోన్ దగ్గర ఆగాం. సో ఇంకా మొబైల్ ఫోన్లోనే మనం చాట్ కూడా చేసేస్తున్నాం. ఏంటంటే పీడిఎఫ్ కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్, ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పంపించేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించుకోండి, ఇవన్నీ కూడా చేయాలి అంటే అప్పట్లో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి కలిసి ఇవ్వడమో లేకపోతే పోస్ట్లో పంపించడమో ఇలా చేసేవాళ్ళం కదా. అవన్నీ కూడా మనకి ఇలాగా ఇప్పటికీ చేతిలో వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇలా డెవలప్మెంట్ సాగుతూ ఉంది. చెప్పాలంటే సమాచారం ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇలా ఎంతో టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తూ ఉండడం కాదు, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్పుకోవాలి. మరైతే ఇంకా ఎన్నో రంగాలైతే ఉన్నాయి కదా, వ్యవసాయం కానీ ఫార్మా రంగం కానీ ముఖ్యమైన పరిశ్రమలు. సో వీటన్నింటికీ కూడా ప్రభుత్వం తరపున సాంకేతిక సహకారం అందించేందుకు భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖ సంస్థ సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మరి ఈ సిఎస్ఐఆర్ అసలు ఎప్పుడు స్థాపించబడిందో తెలుసా? 1942లో 26th సెప్టెంబర్న స్థాపించడం జరిగింది. మరేంటి ఈరోజు చెప్తున్నాం? ఎస్ అంటే ఈరోజు ఒక విశేషం అయితే ఉంది. సిఎస్ఐఆర్ అనే సంస్థ 26th సెప్టెంబర్న ఫౌండేషన్ నెలకొల్పిన రోజు కదా. మరి ఈరోజు ఫౌండేషన్ డేని 29th నిర్వహిస్తారనమాట. మరి ఇంతకీ సిఎస్ఐఆర్లో అసలు ఎన్ని విభాగాలున్నాయి, అసలు మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి, ఏ రంగాల్లో ఏ అచీవ్మెంట్స్ సాధించి సహకారం అందిస్తుంది, మరి అన్ని సంగతులు అయితే మాట్లాడుకుందామా ఈరోజు జోరుగా హుషారుగాలో. అయితే స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

శివగణేష్ గారు లిరిక్స్ అందించగారు రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాధన సర్గం పాడిన సాంగ్ అయితే విన్నారు. ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి. 9:18 దాటి 33 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం జోరుగా హుషారుగాలో మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే మేజర్ అచీవ్మెంట్స్ బై సిఎస్ఐఆర్. మరి ముఖ్యంగా అసలు ఏమేం చేస్తుంది ఈ సిఎస్ఐఆర్ అంటే గనక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పరిశోధనలు చేయడం, అలాగే పరిశ్రమలకి కొత్త సాంకేతికతను అందించడం, ఇంకా ఏదైనా కొత్త అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా అందరికీ తెలిసిన అవుట్ బ్రేక్ ఏంటంటే ఈ కాలంలో కరోనా కదా, మరి ఈ అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు వాటి డయాగ్నోసిస్, కొత్త అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు దాని గురించి అధ్యయనం చేయడం కాదు కదా, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికే టైం ఉండదు. మరి డయాగ్నోసిస్ ఎవరు చేస్తారు? సో సిఎస్ఐఆర్. సో డయాగ్నోసిస్తో పాటు కొత్తగా ఇంకా దానికి ఏమైనా ప్రిస్క్రిప్షన్ ఇంకా జోడించాలా, అవసరమైతే కొత్త మందులను తయారు చేయాలా, వీటికి సంబంధించిన రీసెర్చ్ అంతా కూడా చేస్తుందన్నమాట. అలాగే వ్యవసాయం విషయానికి వస్తే కొత్త వంగడాలకి కావాల్సిన పరిశోధనలు చేయడం, ముఖ్యంగా పంట చేతికొచ్చిన తర్వాత చాలా ఈల్డ్ అయితే మనకి దిగుబడి కనబడుతూ ఉంటుంది కొన్ని క్రాప్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టమాటా కానీ ఆనియన్ కానీ ఇలాగా చాలా దిగుబడి కనబడుతుంది. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం ప్రైసెస్ చాలా హెవీగా ఉంటాయి, ఒక్కోసారి పతనం అయిపోతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే అప్పుడు స్టాక్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. మరి అలా ఎక్కువైపోయిన స్టాక్ని ఏం చేయాలి? అందరూ వాటిని తినలేరు కదా, మరి అప్పుడు వస్తుందన్నమాట సిఎస్ఐఆర్. సో డ్రైయింగ్ ప్రాసెస్ ఏ విధంగా

చేయాలి. ఒకవేళ ప్రాసెసింగ్ చేసి ఇంకా ఇండస్ట్రీస్కి పంపించడం, వాటికి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏ విధంగా తయారు చేయాలి అన్న రీసెర్చ్ అన్నింటినీ కూడా ఈ సిఎస్ఐఆర్ చేస్తుంది. పాలు ప్రతిరోజు తాగుతారు కదా, అయితే ఏంటి ఇప్పుడు తాగాలా వద్దా అని చెప్పి చెప్తావా అని అంటున్నారేమో. కాదు, పాలు ప్యాకెట్ ఎప్పుడైనా చూసారు దానిపైన ఫోర్టిఫైడ్ విటమిన్ ఏ అండ్ డి అనేది చాలా వాటిపైన కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఎవరు చేస్తారు పాలలో ఇలాగా విటమిన్ ఏ అండ్ డి కలపని, దానికి సంబంధించిన రీసెర్చ్ ఇంకా పర్యవేక్షణ చూసుకుంటుంది సిఎస్ఐఆర్. సో ఎందుకు ఇలాగా అంటే, ఫోర్టిఫైడ్ అంటే నథింగ్ బట్ మామూలుగా మనకి ఈ విటమిన్స్ అనేవి చాలా అవసరం. విటమిన్ ఏ కానీ విటమిన్ డి కానీ, విటమిన్ డి సాధారణంగా మనకి సూర్యకాంతిలో మనకి అవైలబుల్గా ఉన్న దాని నుంచి తీసుకోవడానికి మనకి కొంచెం టైం కుదరట్లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆఫీస్ అనో ఇంకా ఇంట్లో పని అనో ఇలాగా ఒక రకంగా క్లోజ్డ్ ఏరియాస్లోనే ఉంటున్నాం. మరి ఇంకా ఎండ నుంచి విటమిన్ డి ఎక్కడ? మరి ఆ విటమిన్ డి లేకపోతే కాల్షియం అనేది మన బాడీలో సరిగ్గా పెరగదన్నమాట. మరి ఇంకా ఆ కాల్షియంకి గట్టిదనం కావాలి అన్నా ఈ విటమిన్ డి కానీ విటమిన్ ఏ కానీ కంటి చూపు మెరుగు కానీ ఇలాగా రకరకాల వాటన్నిటికీ ఈ విటమిన్స్ అనేవి ఎంతో ముఖ్యం. అందుకని ప్రతిరోజు పాలు అయితే తాగుతారు కాబట్టి ఆ పాలలో ఈ ఫోర్టిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా అలాగే వాతావరణ మార్పులపైన అధ్యయనాలు, భూగర్భ జలాల మార్పులపైన పర్యవేక్షణ, ఇలా ఎర్త్ సైన్సెస్కి సంబంధించిన పరిశోధనలు కూడా చేస్తుందన్నమాట కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో వీటితో పాటు దేశీయ పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలపై పరిశోధనలు చేయడం, ఇంజనీరింగ్ సైన్స్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వడం, అలాగే శాస్త్రవేత్తలు కొత్తగా వచ్చినప్పుడు వారికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేస్తుందన్నమాట. మరి ఎన్ని రంగాలు ఇప్పుడు చెప్పుకుంటే చాలా లిస్ట్ అయితే వచ్చింది కదా. మరి వ్యవసాయం నుంచి మొదలుపెట్టి ఇంజనీరింగ్ వరకు, మరి ఫార్మర్ వరకు, ఇలా ఎన్నో విషయాలు ఎన్నో రంగాలు అయితే మాట్లాడుకున్నాం. మరి ఈ రంగాల్లో అసలు మేజర్ అచీవ్మెంట్స్ ఏం సాధించింది, ఆ అచీవ్మెంట్స్ నుంచి మనం అందరం కూడా ఏ బెనిఫిట్ పొందాం, ఆ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసేస్తాను జోరుగా హుషారుగాలో. మరి ఇంతకీ ఏం చేయాలి మీరు, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 9:27 దాటి 10 సెకండ్లు కావస్తోంది టైం. మరి మన స్టూడియోస్లో ఇప్పుడైతే చెప్పుకుంటున్నాం ఏంటి అంటే జోరుగా హుషారుగాలో సిఎస్ఐఆర్ చాలా రంగాల్లో చాలా అయితే పరిశోధనలు చేసింది కదా. మరి ఇరుముడి మూవీ నుంచి కూడా కొంచెం సింక్ అయ్యే సాంగ్ అయితే వేశాం. ఎన్నో ముచ్చట్లు అయితే ఉన్నాయి. మరి ఎన్నో విషయాలు అయితే నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మొట్టమొదటి విషయం ఏంటి అంటే కనుక సిఎస్ఐఆర్ నీరి. ఏంటి ఇంతకీ ఈ నీరి? నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది నాగపూర్లో ఉంటుందన్నమాట. ఈ సంస్థ ఏంటంటే ముఖ్యంగా చేసే పరిశోధనలు పర్యావరణ మార్పులపైన అధ్యయనం, ఇంకా భూగర్భ జలాలు మార్పులపైన పర్యవేక్షణ చేస్తూ ఉంటుందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే కనుక భూగర్భ జలాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అది ఏంటంటే 7 ఫీట్ 8 ఫీట్ తవ్వంగానే పైకి ఉబుగుతుందన్నమాట. పాతాళ గంగ అని చెప్పేసి పిలుస్తారు కదా. సో అటువంటి వాటర్ కంటెంట్ ఉన్న ప్రాంతాలు చాలానే ఉంటాయి. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఏంటంటే వాటర్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో వీటితో పాటు ఇంకా సమస్య ఏంటంటే అక్కడ ఫ్లోరిన్. సో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఎక్కువగా, అదే వాటర్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లోరిన్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ మనం తాగాల్సిన నీళ్లలో ఫ్లోరిన్ ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఎంతవరకు ఉండాలో తెలుసా? 1 నుంచి 1.5 ppm అనే ఒక వాల్యూ వరకు ఉండొచ్చు. అయితే ఈ 1.5 వాల్యూ అనేది దాటిపోతే గనక అక్కడ ఫ్లోరైడ్ సమస్యలు అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయన్నమాట. మరి ఈ ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నప్పుడు అక్కడ తాగునీరు ఇంకా వేరే ఆధారం లేనప్పుడు దానిపైనే ఆధారపడి తాగుతూ ఉంటారు కదా. మరి వాళ్ళ కోసం సిఎస్ఐఆర్ నీరి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అయితే ఇచ్చారన్నమాట. ఇంతకీ ఏంటో తెలుసా? ఏం లేదు, మనం చేసే పనుల్లోనే కొంచెం మార్పు చేస్తే చాలన్నమాట. వంట ప్రతిరోజు వండుతాం కదా, ఆ వంట వండే పాత్రలు ముఖ్యంగా రాగి పాత్రలు అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు మార్గదర్శకం అయితే చేశారన్నమాట. సో వంట ఏదైతే వండుతారో ఎక్కువగా రాగి పాత్రల్ని ఎంచుకోవాలి. సో వీటితో పాటు ఇంకా విటమిన్ సి, విటమిన్ టాబ్లెట్స్ని కూడా తరచుగా తీసుకుంటూ ఉండాలి. దీంతోపాటు చింతపండు అలాగే తులసి ఆకుల్ని కూడా తీసుకుంటూ ఉండాలి. సో చింతపండు వాడితే కనుక రాగి పాత్రను యూజ్ చేయరు కదా. సో అప్పుడైతే కనుక ఇంకా వేరే ఏదైతే యుటెన్సిల్స్, గిన్నెలు వాడతారో అవి వాడుకోవచ్చు. ఇంకా చింతపండు వాడిన టైంలో ఈ రాగి పాత్రల్ని ఎక్కువగా వంటల్లో, అదే వంట వండేటప్పుడు ఆ రాగి పాత్రల్లో వండుకుంటే మంచిది అని చెప్పి కొన్ని మార్గదర్శకాలను సూచించడం జరిగింది ఈ సిఎస్ఐఆర్ నీరి ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఈ విధంగా కొన్ని సూచనలు అయితే

0: అందించడం జరిగింది. అలాగే ఈ సూచనలు పాటించిన ప్రాంతాల్లో, అంటే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు అని చెప్పి అంటారు కదా, ఆ ప్రాంతాల్లో ఈ మార్గదర్శకాలు చేశారు, మార్గదర్శకాలు పాటించిన వాళ్ళలో కొంచెం మార్పులు అయితే గమనించడం చూశారన్నమాట. సో అందుకనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఏం చేయాలి అనే ఎంతో రీసెర్చ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ రీసెర్చ్ అయితే చేశారు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు. మరి ఇంకా ఇలా ఎన్నో మేజర్ అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసేస్తూ ఉంటాను. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

భారతి ఎఫ్ఎం 101.3.

కుబేరా మూవీ నుంచి ఇంద్రావతి చౌహాన్ పడిన సాంగ్ అయితే విన్నారు. 9:39 కావస్తోంది సమయం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో సిఎస్ఐఆర్ ముఖ్యంగా ఏమేమి అచీవ్మెంట్స్ అయితే తీసుకొచ్చింది కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని రంగాల్లో కానీ, ఈ విషయాలైతే నేను మీతో షేర్ చేస్తున్నా కదా. సో మరి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని సూచనలు ఇచ్చింది అనమాట నీరి ఇన్స్టిట్యూట్. సో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీంతోపాటు మరొక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. అదేంటి అంటే సిఎస్ఐఆర్ సిఐఎంఎఫ్ఆర్. ఏంటి ఈ సిఐఎంఎఫ్ఆర్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఇది ఎక్కడ ఉంది అంటే ధన్బాద్లో ఉంటుంది, జార్ఖండ్ రాష్ట్రంలో. మరి ఇది ఎందులో పరిశోధనలు ఎక్కువగా చేస్తుంది అంటే కనుక మైనింగ్. సో మైనింగ్ సురక్షితంగా చేసేందుకు అండలా

అలాగే మైనింగ్ ప్రాంతాల్లో రూఫ్ ఫాల్ సమస్యలను నివారించేందుకు అనమాట. ఈ రూఫ్ ఫాల్ సమస్యలు ఏంటి, ముఖ్యంగా మనం చూస్తే గనక ఇసుకలో నడుస్తుంటే తెలుస్తుంది. అంటే నది పరివాహక ప్రాంతంలో ఇసుక ఉంటుంది కదా, బ్యాక్ వాటర్ కాకుండా కొంచెం డ్యామ్కి ఇటువైపున ఖాళీగానే ఉంటుంది వర్షం పడని సమయాల్లో చెప్తున్నాను. సో అలాగా వర్షం పడని సమయాల్లో అలా నడుస్తూ ఉంటే మనకి కొన్ని చోట్ల ఒక్కసారిగా కుంగిపోతాం అనమాట. ఏంటంటే అక్కడ ఇసుక మనకి ల్యాండ్ కనబడుతూ ఉంటుంది, కానీ కింద గుల్లబారుతనం అని చెప్పేసి అంటుంటారు కదా, ఎంటీ స్పేస్ అది ఎక్కువగా ఉంటుంది. అలా వెంటనే పడిపోతాం. అదేదో మనం చిన్నగానే పడతాము, అది పెద్ద సమస్యమే కాదు, దెబ్బలు కూడా ఏం తగలవు. కానీ మైనింగ్ ప్రాంతాల్లో ఇటువంటి రూఫ్ ఫాల్ సమస్యలు చాలానే ఉంటాయన్నమాట. ఒక్కసారిగా ఏంటంటే మైనింగ్ చేసేసిన తర్వాత కూడా అక్కడ కొంచెం పైన లేయర్ లాగా ఫామ్ అయిపోతుంటుంది, అది కూడా ల్యాండ్ అని చెప్పి వెళ్తే గనక అక్కడ ఒక్కసారిగా కుంగిపోయి పడిపోతే కనుక కొంచెం అగాధంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట. సో అటువంటి మైనింగ్ రూఫ్ ఫాల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, కింద ఎంటీ స్పేసెస్ ఏమైనా ఉన్నాయా, అసలు మైనింగ్ ఎంత సురక్షితంగా చేయాలి అన్న పరిశోధనల గురించి ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ సంస్థ అందిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, రూఫ్ ఫాల్ సమస్యలు ఎక్కువగా ఆల్రెడీ మైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయన్నమాట. సో మైనింగ్ ఎక్కడి వరకు చేశారు, ఎంతవరకు చేశారు, దానికి సంబంధించిన అనాలిసిస్ అంతా కూడా చెప్తూ ఉంటుంది. వీటితో పాటు కోకింగ్ కోల్ ఎలా తయారు చేయాలి, దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా అందిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రతి ఒక్క దేశం కూడా ఫ్యూయల్ షార్టేజీని ఎదుర్కొంటూ ఉంటుంది. మరి ఈ ఫ్యూయల్ షార్టేజీలో దాన్ని రికవర్ చేసేందుకు కోకింగ్ కోల్ అంటే బొగ్గు నుంచి తయారు చేసిన ఇంధనం కోసం ప్రత్యామ్నాయం అయితే చూస్తున్నారన్నమాట. ఆ ప్రత్యామ్నాయంలో మన దేశం కూడా చూస్తుంది. మరి ఆ ప్రత్యామ్నాయానికి ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ వాళ్ళు రీసెర్చ్ని అందిస్తూ ఉన్నారన్నమాట. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇన్ఫ్రావర్క్స్, ఏదైనా ఒక రోడ్డు వేయాలి అన్నా, ముఖ్యంగా చెప్పాలంటే రైల్వే టనల్స్ వేయాలి అంటే అక్కడ కొండను బ్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది. మరి కొండని బ్లాస్టింగ్ చేస్తే కొండంతా కూడా సమస్య ఉంటుంది. అంటే ఎక్కడ బీటలు వస్తాయి, ఎక్కడ కొండ అనేది ఒక్కసారిగా కూలిపోతుందా, కూలిపోకుండా గట్టిగా ఉన్న ప్రాంతం ఎక్కడ, ఇలా రకరకాల అనాలిసిస్ అయితే చేయాలన్నమాట. దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటుంది ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. దీనికి సంబంధించి ఒక మేజర్ అచీవ్మెంట్ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే ముంబైకి సమీపంలోనే నవీ ముంబై అనే ఒక కొత్త ప్రాంతం ఉంది. ఇక్కడ నవీ అంటే కూడా దాని అర్థం కొత్త అనే అర్థం. కాబట్టి ముంబై ఉంది, నవీ ముంబై కూడా ఉంది. నవీ ముంబై ఎక్కడో లేదు, ముంబై పక్కనే ఉంది. సో ఈ నవీ ముంబైలో నూతనంగా ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించాలని అనుకున్నారు. మరి అక్కడ రన్వే నిర్మించాలి. మరి రన్వే నిర్మించాలంటే చిన్న కొండ అయితే అడ్డొచ్చిందంట. మరి ఆ కొండని కొంచెం బ్లాస్ట్ చేయడానికి ఏంటి అంటే పక్కనే దాన్ని ఆనుకుని మరొక గ్రామం ఉంది. మరి కొండను బ్లాస్ట్ చేస్తే గ్రామం పైన ఒక ప్రభావం కూడా పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేశారు అంటే సిఐఎంఎఫ్ఆర్ వాళ్ళు ఒక కొత్త బ్లాస్టింగ్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఒక్కసారిగా కొండ పేలిపోవడం కాకుండా ముక్కలు ముక్కలుగా కొంచెం కొంచెం పేలుతూ అది క్లియర్ చేస్తుంది. సో ఆ విధంగా టెక్నాలజీని తీసుకువచ్చి కొండని అక్కడ బ్లాస్ట్ చేసి రన్వేని నిర్మించడం జరిగింది. సో ఒకవైపు ఊరిని సురక్షితంగా ఉంచడం జరిగింది, అండ్ అలాగే మంచిగా ఒక రన్వేని నిర్మాణం చేసేందుకు ఒక దారిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్ని సున్నితంగా పరిశీలించి దానికి పరిశోధన చేసి ఒక మంచి సాంకేతికతను అందించడంలో ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి మేజర్ అచీవ్మెంట్స్ ఇంకా మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:48 దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి సంబంధించిన సంస్థలు ఏమేమి మేజర్ అచీవ్మెంట్స్ తీసుకువచ్చాయి వాటి సంగతి గురించి నేను మీతో షేర్ చేసేస్తూ ఉన్నా కదా. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సంగతి ఏ సంస్థకి సంబంధించింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. కాబట్టి చదివితేనే అర్థమైపోతుంది అనుకుంటాం. కెమికల్ టెక్నాలజీ కెమికల్స్కి సంబంధించింది అని చెప్పి అనుకుంటాం. ఎస్, అయితే కెమికల్స్తో పాటు మనం మన బాడీలోనూ కెమికల్స్ ఉంటాయి, ఇంకా మొక్కల్లోనూ కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ని చక్కగా అనాలిసిస్ చేసి దానికి ఒక సొల్యూషన్ని అందిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఈ ఐఐసిటీకి సంబంధించిన అచీవ్మెంట్ ఏంటంటే డయాలసిస్ ఆపరేషన్ సమయంలో వాడే మెడికల్ గ్రేడ్ వాటర్ని ఉత్పత్తి చేయడం. ఇంకా మంచినీరు, మనిషి జీవం బాగుండాలి అంటే కావాల్సింది మంచినీళ్ళే కదా. సో మన ఈ మంచినీళ్ళు అనేవి మనం ఎంత పర్ఫెక్ట్గా తాగితే మన బాడీలోని టాక్సిన్స్ అనేవి అంత చక్కగా బయటకు వెళ్ళిపోతాయి. మరి అంత చక్కగా తాగాలంటే మంచినీళ్ళు కూడా సురక్షితంగా మంచి ప్యూరిఫైడ్ వాటరే ఉండాలి కదా. కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కొన్ని సాల్ట్స్, ఇంకా కొన్ని డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేవి అందులో ఉంటాయన్నమాట. వాటన్నింటినీ కూడా ప్యూరిఫై చేయాలి అంటే రకరకాల స్టేజెస్లో వాటిని మెంబ్రెయిన్స్ అంటే కొన్ని రకాల లేయర్స్ పెట్టి వాటిని ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఏ ప్రాంతాల్లో ఎంతవరకు ప్యూరిఫై చేయాలి, ఎంత గ్రేడ్ వరకు ప్యూరిఫై చేయాలి, ఇలా అల్ట్రా ప్యూరిఫికేషన్, నార్మల్ ప్యూరిఫికేషన్కి సంబంధించిన అనాలిసిస్ అన్నీ చేసి ఎంతవరకు చేయాలి అన్న ఒక అనాలిసిస్ని కూడా అందించింది ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ.

ఇంకా అక్కడితో ఆగలేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ అచీవ్మెంట్ ఏంటి అంటే వాటర్ హయాసింత్, అదేనండి గుర్రపు డెక్క. ఎప్పుడైనా విన్నారా? వినకపోయినా సరే చూసే ఉంటారు. ఏదైతే బాగా వరద వచ్చిందో నదికి, అప్పుడు ఈ గుర్రపు డెక్క అనేది మనకి నదుల్లో కనిపిస్తూ ఉంటుంది. నదుల్లో తేలియాడే మొక్కల్లాగా ఉంటాయి చూడండి, అవే ఈ గుర్రపు డెక్క. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి, అలాగే వ్యవసాయం చేసే వారికి, నదుల పక్కన ఉండే వాళ్ళకి, ముఖ్యంగా వరద వచ్చినప్పుడు డ్యామ్ ఎక్కి వరదని చూసే వాళ్ళందరికీ ఈ గుర్రపు డెక్క అయితే మాత్రం అందరికీ తెలిసిందే. సో మిగతా వాళ్ళకి తెలియదు కదా, సో అందుకు నేను చెప్తున్నాను అనమాట. సో ఈ గుర్రపు డెక్క అనేది ఏంటంటే అది ఒక మొక్కే అయినా చాలా సమస్యల్ని అది క్రియేట్ చేస్తుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే నీటి ప్రవాహానికి ఇది చాలా అడ్డుగా ఉండిపోతుంది. అలాగే నీటి లోపల చేపలు ఇంకా రకరకాల జీవాలు ఉంటాయి కదా, వాటికి గాలి అందకుండా, వెలుతురు అందకుండా మొత్తం నీటిని అంతా కూడా ఈ గుర్రపు డెక్క కప్పేస్తూ ఉంటుంది. ఫర్ ఇంకా చెప్పాలంటే బోటింగ్కి కూడా ఇది అడ్డని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఒడ్డు ఉంది, ఎక్కడ నది కోర్స్ అనేది ఆగిపోయింది, ఈ విషయాలన్నీ తెలియవన్నమాట. సో అది ఉంటే కనుక బోటింగ్ కూడా కొంచెం మెల్లగా నడపాల్సి ఉంటుంది. మరి ఇన్ని సమస్యలు సృష్టించే ఈ గుర్రపు డెక్క ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ తీసి పక్కన పడేసినా అది భూమిలో డికంపోజ్ అవ్వదన్నమాట సులువుగా. కాబట్టి ఏం చేశారంటే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు ఆ గుర్రపు డెక్కని కూడా ఒక ఆర్గానిక్ మెన్యూర్గా మార్చే టెక్నిక్ని కనుగొన్నారనమాట. అలాగే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చాలా, ప్రతి ఒక్క గ్రామంలోనూ చాలా అభివృద్ధి చెందిందని చెప్పి చెప్పుకోవచ్చు కదా. ఈ గుర్రపు డెక్క నుంచి నార లాంటిది తీసి ఆ నారతో క్రాఫ్ట్స్ తయారు చేయడం కూడా చూస్తూ ఉన్నామన్నమాట. సో క్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళు క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారు. ఇంకా ఆ తయారు చేసే పద్ధతి లేని వాళ్ళు ఏంటంటే దాన్ని పెద్ద సమస్యగా కాకుండా ఆర్గానిక్ మెన్యూర్గా మార్చేసి పంటల్లో ఉపయోగించుకునే విధంగా ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ వారు ఒక టెక్నిక్ అయితే రూపొందించడం జరిగింది. మరి ఇంకా ఈ సిఎస్ఐఆర్కి సంబంధించిన మేజర్ అచీవ్మెంట్ ఇంకోటి కూడా ఉందన్నమాట. అది ఏంటో తెలుసా? కోవిడ్-19. మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఏంటి అంటే ఏదైనా ఒక అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికే టైం ఉండదు. మరి ఇంకా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ప్రిస్క్రిప్షన్ ఏం వాడాలి, ఇవన్నీ తెలియాలంటే అసలు అది ఎలా పుట్టింది, దాని పూర్వపరాలు ఏంటి, దాని లోపల స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా డయాగ్నోసిస్ చేయడానికి ముందుంటుంది సిఎస్ఐఆర్. మరి ఇంకా కోవిడ్-19 సమయంలో సిఎస్ఐఆర్ తీసుకువచ్చిన డయాగ్నోసిస్ కానీ ఇంకా మేజర్ అచీవ్మెంట్స్ కానీ మాట్లాడుకుందాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. వింటూ ఆనందిస్తుండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
7: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
8: తొమ్మిది గంటల 54 నిమిషాలు దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి సంబంధించిన సంస్థలు ఏమేమి మేజర్ అచీవ్మెంట్స్ తీసుకువచ్చాయి మన దేశంలో, ఆ సంగతులు అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో COVID-19 ఇప్పుడు ఎందుకు అది దాని గురించి అంటారా? ఎస్, నిజంగా తెలుసుకోవాలి కదా. మరి ఒక COVID-19 వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే డయాగ్నోసిస్ చేయాలి. మరి ఆ డయాగ్నోసిస్ కి సంబంధించిన టెస్ట్ ని రూపొందించింది సిఎస్ఐఆర్. దాని పేరు

ఏంటో తెలుసా, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటంటే ఫెలుదా, ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ చేశారు కాబట్టి ఆ టెస్ట్ పేరు ఏంటో కూడా తెలియదు. మరి ఇంకా FNCIS 9 ఎడిటర్ లింక్డ్ యూనిఫామ్ డిటెక్షన్ ఎస్సే, ఈ ఫెలుదా యొక్క పూర్తి వివరణ అన్నమాట. ఇది పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన ఒక డయాగ్నసిస్. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే BRSA-101 ఇది ఒక జీన్ ఎడిటింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. సిక్కిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి గురించి వినే ఉంటారు కదా, ఇంతకీ ఈ వ్యాధి ఏంటి అంటారా? ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి వాళ్ళ బ్లడ్ లోపల ఎర్ర రక్త కణాలు, ప్రతి ఒక్కళ్ళకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, మరి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి సాధారణంగా చెప్పాలంటే రౌండ్ షేప్లో ఉంటాయన్నమాట. కానీ సిక్కిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధితో బాధపడే వారికి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రౌండ్ షేప్లో కాకుండా కొడవలి ఆకారంలో ఉంటాయి. ఇంగ్లీష్లో ఈ కొడవలనే సిక్కిల్ అంటారనమాట. ఇంతకీ సిక్కిల్ ఎందుకు వస్తుంది అంటే అది ఒక జీన్ ప్రాబ్లం అనమాట. కాబట్టి ఆ జీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడిటింగ్ చేస్తే సమస్య అనేదే ఉత్పన్నమవుదు, అంటే సిక్కిల్ సెల్ ఎనీమియా అనేది అసలు ఉత్పన్నం అవుతుంది అనమాట. దానికి సంబంధించి BRSA-101 జీన్ ఎడిటింగ్ని కూడా తీసుకువచ్చింది. ఇంకా అలాగే చెప్పాలంటే ఆయుర్వేదం దగ్గర ఎవరైనా సరే ముఖ్యంగా వినే క్లాసిఫికేషన్ ఏంటంటే కఫవాత పిత్తం. మరి ఈ కఫవాత పిత్తం ప్రకారం ఏ విధంగా క్లాసిఫికేషన్ చేస్తారు, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయొచ్చు ఆయుర్వేదాన్ని అని ఆయుర్ జీనోమిక్స్ అనే ఒక ప్రోగ్రామ్ని చేపట్టింది CSIR IGIB. ఇంతకీ IGIB అంటే ఏంటో తెలుసా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. సో ఈ విధంగా ఎన్నో పరిశోధనలు చేసి స్వదేశీ పరిజ్ఞానాన్ని విస్తరిస్తోంది. ముఖ్యంగా విదేశీ పరిజ్ఞానం పైన మన డిపెండెన్స్ని తగ్గించేసి స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుతుందన్నమాట. సో వోకల్ ఫర్ లోకల్కి ఎంతో సహకరిస్తున్నాయని చెప్పుకోవచ్చు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించిన మన స్వదేశీ పరిశోధనలు. మరి స్వదేశీ పరిశోధనతో పాటు అవి చేసిన మేజర్ అచీవ్మెంట్స్ కూడా మనమైతే తెలుసుకున్నాం కదా, జోరుగా హుషారుగాలో అదనమాట ఈరోజు సంగతి. మరి అయితే ఇప్పుడు వరుడు కావాలని మూవీ నుంచి ఒక పాట అయితే వినేయండి మరి.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తోమస్తాన్వి. ఒడిశాలోని పారాదీప్కు సమీపాన సముద్ర జలాల్లో విదేశీ వాణిజ్య నౌక ప్రమాదం బారిన పడకుండా తాము రక్షించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డు వర్గాలు తెలిపాయి. ఎంటీ సీగల్ 9 అనే వాణిజ్య నౌక 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్తో ఒడిశాకు వస్తుండగా ఇంజిన్ దెబ్బతిని ప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌక మునిగిపోకుండా కాపాడమని ప్రస్తుతం నౌకతో పాటు అందులోని 23 మంది సిబ్బందిని సురక్షితంగా పారాదీప్ వైపు తీసుకొస్తున్నామని అధికారులు వివరించారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లో భాగంగా 12 నగరపాలక సంస్థలు, మరో 29 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు సహా మొత్తం 41 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. రాష్ట ఎన్నికల కమిషన్ ఆదేశాలపై కమిషనర్లు ఈ ప్రక్రియను పూర్తి చేసి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించారు. మనుషులు పశువుల పాలిటి ప్రాణాంతకంగా మారిన విషపూరిత గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ను దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్సెక్టిసైడ్ యాక్ట్ సెక్షన్ 9 కింద ఈ మందును జారీ చేసిన రిజిస్టేషన్ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ప్రకటించింది. ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని సర్టిఫికెట్లను రిజిస్టేషన్ కమిటీ వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. విజయవాడ మీదుగా మచిలీపట్నం కర్నూలు మధ్య వారానికి 3 రోజులు నడిచే కొత్త రైళ్ల సర్వీసును ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలు మచిలీపట్నంలో సాయంకాలం 4:55 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:45 కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 9:30 కర్నూలులో బయలుదేరి అదే రోజు రాత్రి 9:35 మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు మచిలీపట్నం నుంచి సోమ బుధ శనివారాల్లో, కర్నూలు నుంచి మంగళ గురు ఆదివారాల్లో బయలుదేరుతుంది. మధ్యలో గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, దిగోమెట, నంద్యాల, బేతంచెర్ల డోన్ స్టేషన్లలో ఆగుతుంది. కొండచర్యలు విరిగిపడి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మార్గంలో ఏపీకి చెందిన పర్యాటకులతో పాటు మరికొందరు యాత్రికులు చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గౌరీకుండుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిర్బాసా ప్రాంతంలో ఆదివారం కొండచర్యలు విరిగిపడి వందల మంది చిక్కుకుపోయారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు ఉండగా వీరందరినీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో సురక్షితంగా రక్షించి తిరుగు ప్రయాణమయ్యారు. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

10:04 దాటి 17 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం హరివిధిలోకి. మరి ఈరోజు హరివిలులో నేను మొట్టమొదటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నూతన అఖిల భారత సర్వీస్ పోస్టులను ఏర్పాటు చేస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నూతన అఖిల భారత సర్వీస్ పోస్టులను ఏర్పాటు చేస్తారు? తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు. మరి మెసేజ్ చేయాల్సిన నంబర్ 8662

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

10:17 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరింకా హరివిల్లో నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నూతన అఖిల భారత సర్వీస్ పోస్టులను ఏర్పాటు చేస్తారు? మరి ఈ క్వశ్చన్కి ఎవరెవరు సమాధానాలు పంపించారో తెలుసుకుందామా?

బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు. ఆకాశవాణి వారు చెప్తే తప్పనిసరిగా మేము ఆచరిస్తాము అంటూ స్వదేశీ ప్రయోగాల గురించి చాలా అద్భుతంగా వివరించారు అంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుండి మెసేజ్ చేస్తున్నారు.

మరి ఇంకా ఈ మెసేజ్కి అయితే చాలా మంది, ఈ క్వశ్చన్కి అయితే చాలా మంది మెసేజెస్ అయితే చేశారు. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నూతన అఖిల భారత సర్వీస్ పోస్టులను ఏర్పాటు చేస్తారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 312 అనమాట. మరి

సో హరివీల్లో క్వశ్చన్స్ అయితే విన్నారు, మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. సమయం 10:19 దాటి 5 సెకండ్లు కావస్తుంది.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 29న ఈ వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటున్నాం.

0: మరి ఈరోజు ఈ సందర్భంగా మనతో ఎవరున్నారో తెలుసా? డాక్టర్ తుమ్మల కార్తిక్ గారు, ఎండిడిఎం కార్డియాలజిస్ట్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్. మరి వారిని అడిగి బోలెడన్ని సందేహాలు మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషికి గుండె అనేది చాలా ఇంపార్టెంట్. మనకున్న అవయవాల్లో మెయిన్ చెప్పుకునేది బ్రెయిన్ అండ్ హార్ట్ కదా. నమస్తే డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, మరి ఈరోజు వరల్డ్ హార్ట్ డే, మనం ఎందుకు జరుపుకుంటాం? అసలు ఈ రోజుని మనం స్పెషల్గా ఎందుకు జరుపుకుంటాం? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి డాక్టర్ గారు?
1: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రజల్లో ఈ యొక్క అవగాహన, గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది తెలుసుకోవటం కోసం ప్రజలు ఎక్కువగా ఎడ్యుకేట్ చేసి వారి యొక్క గుండెని పదిలంగా ఉంచుకోవటానికి మన వరల్డ్ హార్ట్ ఫెడరేషన్, దీంతోపాటు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా తోడై ప్రజలందరికీ వారి యొక్క గుండె జబ్బుల గురించి అవగాహన పెంచడానికి మనం తీసుకునే యొక్క దినోత్సవం ఈ సంవత్సరం. డోంట్ మిస్ ఎ బీట్.
0: ఎస్, ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్. ఈ సంవత్సరం థీమ్ వచ్చి డోంట్ మిస్ ఎ బీట్.
1: అంటే ప్రతి నిమిషానికి 72 సార్లు మన గుండె కొట్టుకుంటుంది.
0: ఓకే,
1: రోజుకి సుమారుగా 100,000 సార్లు కొట్టుకుంటుంది.
0: 100,000 సార్లు
1: అంటే ఈ యొక్క కొట్టుకునే ప్రక్రియని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది తెలియచేయటం ఈ యొక్క సంవత్సరం యొక్క థీమ్.
0: ఓకే సార్. సార్, మరి ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. లైక్ అంటే స్కూల్ పిల్లలు కూడా సడన్గా ఉండి వాళ్ళల్లో కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అంటే సోషల్ మీడియాలో చాలా చూసాం. యాక్చువల్గా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 40 తర్వాతే ఎవరికైనా సరే, లైక్ అంటే మన చిన్నప్పుడు విషయానికి వస్తే 60s అనుకోండి, బట్ తర్వాత రాను అది 40 పడిపోయింది. బట్ ఈ రోజుల్లో నవేడేస్ చూస్తే ఏంటంటే స్కూల్ పిల్లల్లో కూడా ఉన్నట్టుండి సడన్గా పడిపోతున్నారు. అదేంటి అంటే కార్డియాక్ అరెస్ట్. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?
1: మనం ఈ హార్ట్లో ఉండే సర్క్యులేషను, ఈ సర్క్యులేషన్ ఎందుకు జరుగుతుంది, వీటన్నిటికీ కూడా లోపల గుండెకెళ్ళే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, దీంతోపాటు కొలెస్ట్రాల్ గడ్డగట్టడం, దీనివల్ల హార్ట్ సడన్గా ఆగిపోవటం సుమారుగా 80% జరుగుతుంది. మిగతా 20 మందికి హార్ట్ లోపల కరెంటు కూడా అవసరం. కరెంటు సర్క్యులేషన్ కరెక్ట్గా జరుపుకోకుండా వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, మిగతా ఎరిథ్మియాస్ వచ్చినప్పుడు సడన్గా గుండె ఆగిపోతుంది. సో 2-3 కారణాలు ఉంటాయి. ముందుగానే ప్రతి ఒక్కరూ ముందుగా షుగరు, కొలెస్ట్రాల్, వారి యొక్క బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు. మీరు అడుగుతున్నది చిన్న వయసులోనే ఎందుకు వస్తాను, చిన్న వయసులోనే

0: ఇప్పుడు ఊబకాయం ఒబెసిటీ అనేది చూస్తున్నాం. వారికి ఫ్యాట్ సెల్స్ అంటే ఈ యొక్క ఫ్యాట్ సెల్స్ డిస్ఫంక్షన్ అనేది మొదలైంది. దీనివల్ల హార్ట్ అటాక్స్, రక్తం బాగా చిక్కబడి రక్తం గడ్డగట్టడం వల్ల హార్ట్ అటాక్స్ చిన్న వయసులోనే 20లు 30లలోనే చూస్తున్నాం. ప్రపంచ యుద్ధంలో 20 ఏళ్ళు వయసు ఉన్న వారికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు 20 ఏళ్ళు వయసులోనే అప్పుడు బ్లాక్స్ స్టార్ట్ అయినాయని నిర్ధారణ చేయడం జరిగింది. సో మనం ముందుగా అనుకున్న 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ చిన్నగా మొదలైన బ్లాక్స్ 20 ఏళ్ళు మొదలైన 50 ఏళ్ళకి మనకు హార్ట్ అటాక్స్ తయారు చేసేది. కానీ మనకు జరుగుతున్న వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల తీసుకునే ఆహార అలవాట్ల మార్పుల్లో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాం, దీనివల్ల మనకి 30 ఏళ్ళు 20 ఏళ్ళల్లోనే మనకు ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేది చూడటం జరుగుతుంది. సో ప్రధాన 5 సూత్రాలు ప్రజలు ఫాలో అవ్వాల్సిందే మెరుగైన ఆరోగ్యానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఆహార నియమాలు పాటించటం, మూడోది అలవాట్లు మన స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండటం, ఐదోది ప్రతి సంవత్సరం ఒకసారి వారి యొక్క షుగర్ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు, మీ యొక్క హైట్కి బరువు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి, ఐదోది మంచి ఫ్యామిలీ వర్క్ ప్లేస్ ఉంచుకోవటం. ఈ 5 సూత్రాలు పాటిస్తే హార్ట్ అటాక్స్ నుంచి 60-70% మనం దూరంగా ఉండొచ్చు.
1: అంటే ఇప్పుడు చిన్న పిల్లల విషయం వచ్చేటప్పుడు, అంటే స్కూల్ పిల్లల్లో కూడా సడన్ గా ఒక్కొక్కసారి మన వాళ్ళు చాలా లీన్ గా ఉంటారు, ఒబెసిటీ కూడా కనిపించట్లేదు, చూడడానికి లావుగా అలా ఏం కనిపించట్లేదు, చాలా సన్నగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి క్లాస్లో క్లాస్ జరుగుతుండగా నుంచున్న వాళ్ళు నుంచున్నట్టుగానే కుప్పగూలిపోవటం అది చూస్తున్నాం మనం.
0: యా, సో ఇందాక మీరు అడిగారు, స్వల్పంగా చెప్పాను, ఈ పర్టిక్యులర్ గ్రూప్ ఈ వీళ్ళల్లో కరెంటు సర్క్యులేషన్ అనేది కరెక్ట్ కావద్దు.
1: ఓకే,
0: కరెంట్ అంటే లోపల గుండెకి 2 బ్లడ్ కావాలి, కరెంటు కావాలి. ఎప్పుడైతే మనకు నార్మల్గా ఒక ఇంట్లో ఉండే మోటార్ లాగా మోటార్కి కరెంటు కావాలి, నీళ్లు కావాలి, అప్పుడే కరెక్ట్గా పనిచేస్తుంది మోటార్. గుండెకి మోటార్ ఏది, అదే మనిషికి మోటార్ ఏది, హార్ట్.
1: హార్ట్,
0: సో హార్ట్కి కరెంటు కావాలి, రక్తము కావాలి. సో గుండె లోపలే కరెంటు
1: పంపింగ్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా
0: అవుతుంది. సో ఈ యొక్క కరెంటు మన పుట్టినప్పుడే మనకి ఇంత కరెంట్ అనేది లోపల ఒక నోడ్స్ ద్వారా ఒక కణాల లోపల నిక్షిప్తమై ఉంటుంది. ఆ కణాల్లో ఎప్పుడైతే ఈ కరెంటు లయ మార్చి వస్తుందో అప్పుడు వెంట్రిక్యులర్ టెకికార్డియాస్, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్స్ అనేది వస్తాయి.
1: ఓకే,
0: అవి వచ్చినప్పుడు చిన్న వయసులోనే అంటే దాంట్లో ఛానలోపతీస్ అంటాం, అంటే హెరిడిటరీగా రావచ్చు లేదా జన్యపరంగా కొన్ని లోపల SCN5A మ్యూటేషన్స్ అంటాం, వేరే జన్యపరంగా వచ్చిన మార్పుల వల్ల వీరికి సడన్ కార్డియాక్ డెత్స్ ఈ చిన్న అంటే స్కూల్ గోయింగ్లో వచ్చే అవకాశం. కొంతమందిలో లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ అంటాం, అంటే గట్టిగా శబ్దం విన్నప్పుడు, ఏదైనా పెద్ద లౌడ్ స్పీకర్లో వచ్చినప్పుడు వారు సడన్గా చనిపోతారు, సడన్గా ఉలిక్కి పడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుని ఆగిపోతుంది. సో వీరిలో జన్యపరంగా మార్పులు రావటం వల్ల, సడన్గా ఛానలోపతీస్ వల్ల, సడన్గా గుండె చిన్నపిల్లల్లో సడన్గా గుండె ఆగిపోయే అవకాశాలు
1: ఉంటాయి. సార్, ఇందాక మీరు చెప్పినట్టు తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ అన్నారు. అంటే ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ ఫుడ్ మనం తీసుకోవాలి, లైక్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలనేది ఓకే, బట్ ఇంకా స్పెషల్గా ఏమైనా హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన,
0: సో చాలామంది పూర్వం రెడ్ వైన్ తాగితే హార్ట్ బాగుంటుంది కదా అని అడిగేవారు. సో రెడ్ వైన్లో రెస్వెట్రాల్ అనే ఒక పదార్థాన్ని కనుక్కోవటం జరిగింది. మొత్తం వైన్ తాగి ఆల్కహాల్ తాగితే మంచి బాగుంటారని కాదు, ఇట్ ఈస్ అబౌట్ 1 స్మాల్ పాలిఫినాల్ విచ్ కాజెస్ గుడ్ బెనిఫిట్స్, రెస్వెట్రాల్ అనేది. అట్లా మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటి వల్ల మనకి పౌష్టిక ఆహారాలు పెరుగుతాయి. పౌష్టిక ఆహారాలు చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు, ఎక్కువగా పీసు పదార్థాలు అంటే ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఆయిల్స్కి వస్తే చాలామంది ప్రధానంగా అడిగేది ఏ ఆయిల్ తీసుకోవాలండి అనేది. మనకున్న సైన్స్ ప్రకారంగా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్. ఇది మెడిటరేనియన్ డైట్లో వాడటం జరిగింది. మెడిటరేనియన్ డైట్ కొట్టి చూడొచ్చు, ఎక్కువగా ఉడకబెట్టిన ఆలివ్స్, ఎక్కువగా ఆయిల్ తక్కువ వాడేది, అంటే ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఐటమ్స్ కాకోకుండా గనక తీసుకుంటే డెఫినెట్గా వారికి మెరుగైన ఆరోగ్యం ఉంటుంది.
1: తర్వాత సార్, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందిలో అది అపోహ అయ్యుండొచ్చు, మేబీ నిజం అయి ఉండొచ్చు. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మాకు చాలా మందికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.

0: మా ఇంట్లో వ్యాక్సిన్ మాకు పడలేదు, ఇలాంటివి కూడా వింటున్నాం. అంటే అసలు ఆ కోవిడ్ వ్యాక్సిన్కి కానీ కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులకు కానీ, మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్న వాటికి కానీ ఏమైనా సంబంధం ఉందా?
1: సో మనకి కోవిడ్ అనేది ఒక వైరస్, వైరస్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ డెత్స్ అనేది ఉన్నాయి, న్యూమరికల్గా ఎక్కువ ఉంటాయి అనేది ఎప్పటి నుంచో, ఇప్పుడు ఒక 4 దశాబ్దాలుగా మేము చదువుకున్నది, మేము చూస్తుంది కూడా ఉంది. అది వరకు వైరల్ వ్యాక్సిన్స్ అంటే చాలా తక్కువ వాడేవాళ్ళు, అంటే సంవత్సరానికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్, ఇట్లా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తక్కువ మందికి వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఈ వైరస్ వ్యాక్సిన్ పాపులేషన్ మొత్తానికి వేయటం జరిగింది. అంటే అప్పట్లో వేలల్లో వేసేవాళ్ళం, ఇప్పుడు కోట్లలో వేసేవాళ్ళం. సో ఎప్పుడైతే ఈ కోట్లలో వేసామో నెంబర్ ఎక్కువగా ఉంది. అంటే ఈ వైరల్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి 0.02%, అంటే 1 లక్షలో 1 ఇద్దరికి ఎక్స్ట్రాగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనకు ముందుగానే తెలుసు. సో అది వరకు వేలల్లో వేసుకున్నప్పుడు తక్కువ మంది గురించేది, తక్కువ మందికి చూసేవాళ్ళం. ఇప్పుడు కోట్లలో వేసాం కాబట్టి నెంబర్ ఎక్కువగా ఉంటుంది. సో వైరల్ వ్యాక్సిన్స్ వల్ల కొంత మార్పు గుండెలో జరుగుతుంది, ఇది నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు కాదు, నీ కోవిడ్కి సంబంధించిందే కాదు, ఎనీ వైరల్ వ్యాక్సిన్ అది జరుగుతుంది. కాకపోతే మనకి ఈ యొక్క వ్యాక్సిన్ ఇంపార్టెంట్, అంటే ఆ టైంలో మనం కనుక చూసుకుంటే అసలు మనం బయట తిరిగే పరిస్థితి లేదు, మనకు అసలు ఇమ్యూనిటీ లేదు. ఈ మొత్తం పాపులేషన్కి ఇమ్యూనిటీ పెంచితే మరణాల సంఖ్య తగ్గించవచ్చు, కాబట్టి అది అప్పుడు చేయటం జరిగింది, అది అవసరం అప్పుడు. అందుకని వ్యాక్సిన్ వల్ల మంచి మనం ఆల్రెడీ పొందాం. వ్యాక్సిన్ వల్ల సుమారుగా వస్తే ఇబ్బందులు వచ్చిన మొదటి 6 నెలల నుంచి సంవత్సరంన్నర వరకే వస్తాయి. అంతేగాని ఎప్పుడో 6 సంవత్సరాలు ముందేసుకున్నాం అనేది దాని యొక్క ఎఫెక్ట్ అంతా ఉండదు. సో మార్పులు వస్తే ముందుగానే జరిగే అవకాశాలు ఉంటాయి.
0: చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా లిజనర్స్కి మీరు అందిస్తున్నారు సార్. మరిన్ని విషయాలు మిమ్మల్ని అడిగి నేను తెలుసుకుంటాను. బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మా లిజనర్స్ కోసం, మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. మన్మధుడి చిత్రం నుంచి వేణు సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. విన్న తర్వాత మళ్ళీ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
1: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి.
2: నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
0: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
1: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
0: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ధ్యాన్ దే, ఆప్కీ మెహనత్ కో రాష్ట్రీయ పహచాన్. పశుపాలన్ క్షేత్ర మే ఉత్కృష్ట యోగదాన్ దేనే ఔర్ నవీన్ ప్రౌద్యోగికీ ప్రథాఓ కో అప్నానే వాలో కో భారత్ సర్కార్ కా పశుపాలన్ ఎవం డేరీ విభాగ్ ప్రదాన్ కర్తా హై రాష్ట్రీయ సమ్మాన్. ఆజ్ హీ నామాంకన్ కరే రాష్ట్రీయ గోపాల్ రత్న పురస్కార్ 2026 కే లియే. ఇస్ పురస్కార్ కే లియే 3 శ్రేణియో మే హోతా హై చయన్, సర్వశ్రేష్ఠ డేరీ కిసాన్, సర్వశ్రేష్ఠ డేరీ సహకారీ సమితి ఔర్ సర్వశ్రేష్ఠ AI టెక్నీషియన్. ఉత్తర పూర్వీ క్షేత్ర ఔర్ హిమాలయీ రాజ్యో కే లియే విశేష పురస్కార్ కా ప్రావధాన్. నామాంకన్ కీ తిథి 10 అగస్త్ సే 30 సితంబర్ 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: विंटनारो विविध भारती FM 101.3.
5: వెల్కమ్ బ్యాక్. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా, ప్రముఖ డాక్టర్ తుమ్మల కార్తీక్, MDDM కార్డియాలజీ చైర్మన్, AP ఎథిక్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సార్ మనతో ఉన్నారు. సో మనం హార్ట్కి సంబంధించినటువంటి బోల్డన్ని సందేహాలను అయితే తీర్చుకుంటున్నాం, బోల్డన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ మనకిస్తున్నారు సార్. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ, అంటే ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే హార్ట్కి ఎలాంటి సమస్య రాదు అన్నారు. బీపీ కానీ, షుగర్ కానీ, దీనికి సంబంధించి దీనికి నడకకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే వాకింగ్,
6: సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే డెస్క్ జాబ్ ఉన్న వారికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావటం, వీరిలో ఫ్యాట్ సెల్ డిస్ఫంక్షన్ ఎక్కువగా ఉండటం, వీరిలో షుగరు బీపీ ఎక్కువగా రావటం అనేది కనిపిస్తుంది. అంటే మనకి ఒక 70 కిలోలు ఉన్నవారికి సుమారుగా ఒక 2300-2400 కిలో క్యాలరీస్ అనేది అవసరపడుతుంది, నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవారికి. అది వరకు మనం ఎక్కువగా వ్యాయామం చేయటం లేకపోతే పొలంలో పనిచేయటం ఎక్కువగా మనకి శ్రమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది చేయకోకుండా మనం ఎక్కువగా డస్ట్ జాబ్కి అలవాటు పడుతున్నాం. అప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ ఎంతైతే కావాలో దానికంటే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ మనం లోపలికి ఇస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ తింటామో దీన్ని మన లివరే కొలెస్ట్రాల్గా మార్చి దాన్ని స్టోరేజ్ కింద చేస్తూ ఉంటాం. అప్పుడు మనకి హార్ట్ డిసీజెస్, దీంతోపాటు కొలెస్ట్రాల్ పెరగటం, బీపీ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా వీటి అన్నిటి వల్ల ఎథెరోస్క్లెరోసిస్, అంటే రక్తనాళాలు గట్టిపడటం, రక్తనాళాల్లో గడ్డగట్టడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డగట్టి హార్ట్ అటాక్స్ రావటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం అనేది జరుగుతుంది. ఇది ముందుగా చిన్న వయసులోనే, అంటే 20లు 30లు వయసులోనే మొదలయ్యి మనకి 40లు 50లలో మనకి బయటపడుతుంది. సో డిసీజ్ అనేది మనం ముందుగానే మొదలవుతుంది, మనకు కనిపించేటప్పటికి టైం పడుతుంది. సో ముందుగానే మనం గనక ఈ యొక్క సూత్రాలన్నీ పాటిస్తే మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. అంటే 40లు 50లలో కూడా మనకి మెరుగైన ఆరోగ్యం అనేది ఉంటుంది.
5: అంటే నడక ఇప్పుడు రోజుకి ఎంత వరకు నడవచ్చు సార్? అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమైనా సెపరేట్గా ఉందా? లేకపోతే అంటే మెనోపాజ్ ట్రాన్సిషన్ టైంలో లేడీస్లో ఎక్కువ చూస్తున్నాం మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి. సో వాళ్ళకి వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే రోజుకి 1/2 గంట నడవాలి ఇట్లా ఉంటుంది కదా మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి.
6: సో సైన్స్ ప్రకారంగా సుమారుగా 350 నిమిషాలు వారానికి నడిస్తే, అంటే డివైడెడ్గా చేసుకోవచ్చు లేదా ఒక 5 రోజులు వారంలో రోజు ఒక 30 నిమిషాల పాటు ఒక 3-4 కిలోమీటర్లు నడవటం అనేది చేయాలి. సో వీటినన్నిటినీ చూసుకుంటే సుమారుగా ఒక 7,000 అడుగుల నుంచి 8,000 అడుగుల వరకు యావరేజ్గా నడవాలి అనేది నిర్ధారణ చేయటం జరిగింది. ఎవరైతే ఎక్కువ నడుస్తారో మంచిది, కాకపోతే మరీ ఎక్కువ నడిచిన వారిలో కూడా ఒక J-curve అనేది చూడటం జరిగింది. అంటే ఇప్పుడు అథ్లెట్స్లో బాగా ఎక్కువ ట్రైనింగ్ అయ్యి బాగా ఎక్కువ శ్రమించిన వారిలో కూడా సడన్ కార్డియాక్ డెత్స్ అనేది చూడటం జరుగుతుంది. అంటే ఎక్కువగా నడవటం కూడా మంచిది కాదు, సుమారుగా 8,000 నుంచి 14,000-15,000 వరకు కూడా వారు తీసుకునే ఆహారం బట్టి, వారు తీసుకునే వారి యొక్క జీవన శైలి బట్టి, అంటే కొంతమంది ఎక్కువగా పనిచేసేవారు ఉంటారు, కొంతమంది తక్కువ పనిచేసే ఉంటారు, ఎక్కువగా ఎనర్జీ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వీట్ చూస్తే ఆపుకోలేని వారు ఉంటారు. సో వీటిలందరిలో కూడా వారు తీసుకునే ఆహారం బట్టి, కిలో క్యాలరీస్ ఎంత ఉందనే దాన్ని బట్టి వారు ఎక్సర్సైజ్ అనేది పాటించాలి. అందరికీ ఒకటి అనేది చెప్పలేం. తర్వాత ఆడవారికి మగవారికి, ఆడవారికి కొద్దిగా ఇంట్లో పని ఎక్కువ ఉండేది, కొద్దిగా ఎక్కువ శ్రమ చేసేవారు. ఇప్పుడు కొద్దిగా అది వారు కూడా ఉద్యోగాలకు రావటం, కొద్దిగా శ్రమించడం కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. వారు కూడా ఒక ప్రోటోకాల్, అంటే రోజుకు ఒక అరగంట నుంచి ఒక 45 నిమిషాల పాటు ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ చెయ్యాలి. ఒక 8,000 అడుగులు నడిస్తే వారికి కూడా మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. తర్వాత ఆడవారిలో ఈ నెల్సర్ల వల్ల 45 ఏళ్ళు 46 ఏళ్ళు వరకు వారికి ప్రొటెక్షన్, ప్రొజెస్ట్రాన్ వల్ల ఈ హార్మోనల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది హార్ట్ డిసీజెస్కి. కానీ ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో వారిలో ఈ హార్ట్ అటాక్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి మగవారితో కంపేర్. సో వారు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని, వారు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, దీంతోపాటు వారు వాకింగ్ ఎంత చేయాలి, వారు బరువు వారి యొక్క హైట్ బట్టి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వీటిని అన్నిటినీ గనక మనం కరెక్ట్గా లిమిట్స్లో కనుక ఉంచుకుంటే డెఫినెట్గా ఆడవారికి మగవారికి సరిసమానంగానే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
5: ఓకే సార్. తర్వాత రోజుకి ఎంతసేపు అనే దానిలో చాలా క్లియర్గా చెప్పారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి వచ్చే డిఫరెన్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత వీళ్ళు తీసుకునే ఆహారం గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఫైనల్గా సార్, మన ఆకాశవాణి లిజనర్స్కి హార్ట్ని హెల్దీగా ఉంచుకోవడానికి మీరిచ్చే సలహాలు?
6: ఈ సంవత్సరం డోంట్ మిస్ ఏ బీట్ అనేది ఒక ప్రధాన నినాదంగా వరల్డ్ హార్ట్ డే అని మన ఆంధ్రప్రదేశ్ కార్డియాలజీ సొసైటీ నుంచి, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నుంచి ప్రజలందరికీ అవగాహన పెంచడానికి జరుపుకుంటున్నాం. 5 సూత్రాలు దీనికి చెప్తున్నాం. మొదటి సూత్రం, మెరుగైన ఆరోగ్యం కోసం మొదటిగా హెల్తీ డైట్, మంచి ఆహార నియమాలు పాటించండి. 2, అవాయిడ్ సెడెంటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువగా కూర్చోవద్దు, వ్యాయామం చేయండి, రోజుకి ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. 3, మీ యొక్క షుగరు, కొలెస్ట్రాల్, బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు అనేది ప్రతి సంవత్సరం కూడా ఒకసారి పరీక్ష చేయించుకోండి. 4, అలవాట్లు, మంచి అలవాట్లు ఉంచుకోండి. చెడు అలవాట్లు, స్మోకింగ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. 5, మంచి వర్క్ అట్మాస్ఫియర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ బాగా ఉండేటట్టు చూసుకోండి, ఆహ్లాదకరంగా ఉండండి. ఎక్కువ స్ట్రెస్కి లోనైతే మీకు హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
5: డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా శ్రోతలకు మంచి సందేశం ఇచ్చినందుకు ఆకాశవాణి విజయవాడ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
6: థ్యాంక్ యూ.
5: సో మరి విన్నారు కదా, డాక్టర్ గారు ఎంత క్లియర్గా చెప్పారో ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా చాలా విషయాలైతే మనం తెలుసుకున్నాం. డాక్టర్ తుమ్మల కార్తిక్ గారు, ఎండిడిఎం కార్డియాలజీ, చైర్మన్ ఏపీ ఎథిక్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్, వీరు మనకి ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు. రైట్ నో మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది. బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తుంది. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.1 నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలిబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని అన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకి ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని, జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్ట వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా ఏ కొత్త వలసలో 1,166 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 6వ మంచినీటి ప్లాంటును ప్రారంభించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: FM 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:07 లో ఉంది వీబి క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి ఏమన్నా ఐడియా ఉందా? హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. నవ్వే కదా మనకి మంచి హెల్త్నిచ్చేది. సో ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నాం. మరి సినిమా కబుర్లు విషయానికి వస్తే, గురు కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు అని, ఓ పని చెయ్యి, ఓ మంచి పిల్లిని చూసి మింగు, లోపలికి వెళ్ళి ఎలకలను తినేస్తుంది అని. బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు. ఏమప్పా ఇది, ఒక 10 దా ఇస్తిరి, నీకు ఒక బుర్ర ఉండాది, వాడికి ఒక బుర్ర ఉండాది, 2 బుర్రవాళ్లకు 2 10 వాళ్ళు కదప్పా అంటాడు. ఆమా, తిండి బుర్రవాడు కాదు కదా, కడుపువాడు కదా తినేది అనగానే మీకు టక్కున గుర్తొచ్చిన సినిమా. గెస్ చేసేశారు కదా, చేయని వాళ్ళు గెస్ చేయండి ఆ మూవీ ఏంటో. అసలు మర్చిపోతారా చెప్పండి, ఈ మూవీ గురించి చెప్పండి మేము వినలేదు, ఈ మూవీ గురించి చెప్పండి అని ఎంతమంది లిజనర్స్ అడిగారనమాట. సో ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో ఫస్ట్ మూవీ, మరి ఆ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ కబుర్లు ఈనాటి సినిమా కబుర్లుగా సిద్ధంగా ఉన్నాయి. ఛానల్ మాత్రం అస్సలు మార్చకండి. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన వేటూరి సుందరరామూర్తి, గీతం వస్తుంది ఇళయరాజా, మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:13:53 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ గెస్ట్ చేయమనగానే ఒక్కటి రెండు కాదండి బాబు, అసలు ఎన్ని మెసేజెస్ వచ్చేసినాయి అంటే, సో అందరూ గెస్ట్ చేసేసారనమాట. చాలా మంది గెస్ట్ చేశారు. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, మార్కాపురం నుండి శివాజీ, అలాగే కనకరావు గారు పెడన్ నుండి, అండ్ ఇంకా ఇందాక మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా చక్కటి మెసేజ్ అందించారు డాక్టర్ గారు, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారనమాట రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా మున్నా ఏలూరు నుంచి. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కూడా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్గా గెస్ట్ చేశారు, అండ్ కిషోర్ నంద్యాల నుండి కరెక్ట్గా గెస్ట్ చేశారు. చాలామంది మెసేజెస్ చేశారనమాట. సో ఎనీవే, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈరోజు మనం సినిమా కబుర్లో ఒక మంచి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. సో 1993 ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు, సౌందర్య గారు కలిసి నటించిన సినిమా. స్టోరీ అంతా కూడా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్ ప్రేమగా పెంచుకునే ఏనుగు తన యజమానిని కొందరు స్మగ్లర్స్ హత్య చేస్తారు. మరి వాళ్లను ఆ ఏనుగు చూస్తుంది కానీ పట్టుకోలేకపోతుంది, పాపం అనాథగా మిగిలిపోతుంది. నిరుద్యోగి అయిన రాజేంద్ర దగ్గరికి లక్ష్మీదేవిలాగా అది చేరుకోవడం, అతని హెల్ప్తో ఆ విలన్స్ను చట్టానికి పట్టివ్వడం, ఇది కదా కథాంశం. సో ఎంతైనా పాత సినిమాలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుంటాయి. సూపర్ కామెడీ అండ్ సెంటిమెంట్తో పాటు లవ్ కలగలిసిన రాజేంద్రుడు గజేంద్రుడు ఈ సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, ఏప్రిల్ 1 విడుదల చిత్రానికి మనో చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

యశ్వంతరావు గారు, శ్రీలక్ష్మి, బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరి కామెడీ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు చూసినా కూడా అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అసలు సినిమాలో ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ఇంటి ఓనర్కి రెంట్ కూడా కట్టలేని హీరో, అంతటితో ఆకుండా ఆ హౌస్ ఓనర్ని మెంటల్ హాస్పిటల్కి పంపించడం, హౌస్ ఓనర్కి ఒక అందమైన కూతురు, బ్యూటిఫుల్ సౌందర్య గారు, ఆవిడతో ప్రేమలో పడటం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఎలిఫెంట్ పాలతో పేడతో బిజినెస్ అనే ఐడియా. అసలు ఆ డైరెక్ట్ చేసిన విధానం ఎక్కడా కూడా పాజ్ అనిపించదు. పిచ్చ కామెడీతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా పిక్చరైజ్ చేశారు కృష్ణారెడ్డి గారు. ఇందులో కొన్ని సీన్స్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం అప్పులప్పారావు చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బృందావనం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన లవ్లీ ట్రాక్ విన్న తర్వాత 11:31:51 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజేంద్రుడు గజేంద్రుడు ఈ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఏనుక్కి అంత బాగా ట్రైనింగ్ ఇచ్చి గజేంద్రుడితో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ని బయటికి తీశారు. ఎంటైర్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నవడేస్ వచ్చేటువంటి కామెడీతో మనం గనక కంపేర్ చేస్తే అసలు ఎక్కడ కూడా కంపారిజనే లేదు, ఎక్కడా కూడా పోటీ పడలేవు ఇప్పటి సినిమాలు. అప్పట్లోనే అంత చక్కటి కామెడీని అందించారు. చాలామంది యాక్టర్స్ని మనం మిస్ అయ్యాం. భౌతికంగా వాళ్ళు దూరమైనా కూడా వాళ్ల నటనతో మనకి పంచిన ఆనందాన్ని మనం మర్చిపోలేం. తలుచుకుంటే నిజంగా కళ్ళు చెమ్మగిలుతాయి కదా. సౌందర్య గారు, గుండు హనుమంతరావు గారు, ఇంకా ఈ సినిమాలో లేని వాళ్ళు కూడా చాలామంది అండి. మన వేణుమాధవ్ గారు కానీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని మనం మిస్ అయ్యామో. ఏవిఎస్ గారు కానీ. ఎస్, మరి సినిమా కబుర్ల విషయానికి వస్తే లక్కీ డ్రాలో రాజేంద్రుడికి గజేంద్రుడు బంపర్ ప్రైజ్గా వస్తే ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు అనటం. లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగుని పంపించింది గురు అనడం. ఇలాంటి కామెడీ డైలాగ్స్ ఒకటి రెండు కాదండి, 2.5 గంటల పాటు ఎంటర్టైన్మెంట్కి ఎక్కడ బ్రేక్ ఉండదు. మాట్లాడుకుందాం ఇంకా. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన భువనచంద్ర గీతం వస్తోంది ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కంపోజిషన్లో. 3, 4.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లో రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, బాబు మోహన్ గారి అగరబత్తీలు మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది అంటే, అయితే పక్కింట్లో అమ్ము వాళ్ళు వెలిగిస్తే నేను వాసన చూస్తా అంటారు రాజేంద్ర ప్రసాద్. సో రెండు ప్యాకెట్లు కొంటే ఒక బ్లేడ్ ఫ్రీ అన్నప్పుడు రెండు ప్యాకెట్లు కొంటేనే క్షవరం, మళ్ళీ దానికోసం ఒక బ్లేడా? అండ్ అలీ కామెడీ మద్రాసులో ఉన్నప్పుడు మలయాళం మూవీస్ చూసి అందులో చేట అనే పదం పట్టుకొచ్చి పిచ్చి భాష మాట్లాడేవారట. సో మలయాళంలో చేట అంటే అన్న అని అర్థం. వైజాగ్లో జంబలక్కడి పంబ సినిమా షూటింగ్ టైంలో అది విన్న మాటల రచయిత దివాకర్ బాబు కృష్ణారెడ్డి గారి చెవిలో వేసేశారట ఈ చేట అన్న పదాన్ని. ఆయన దాన్ని బేస్ చేసుకుని ఆలీ చాట పాత్రని సృష్టించేశారు. సో ఆలీకి ఈ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది ముత్యమంత ముద్దు ఈ చిత్రం నుంచి. వింటూ స్టేజ్ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మూర్తి ఎఫ్ఎం 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి రాజేంద్రుడు ఆకలితో బాధపడుతుంటే చూడలేక గజేంద్రుడు మార్కెట్ లో తనకు గిఫ్ట్ గా ఇచ్చిన అరటి పళ్ళు తీసుకురావడం, అది దొంగతనం చేసి ఉంటుందని రాజేంద్రుడు తనని అవమానించడం, ఇంతలో మార్కెట్ వ్యాపారులు వచ్చి జరిగిన విషయం చెప్పడం. సెంటిమెంట్ సూపర్ గా పడింది కదా. సౌందర్యను ఏనుగు కాపాడడం, అక్కడ మనుషులు ఎవ్వరూ హెల్ప్ చేయరు, కదిలించేస్తాయండి ఈ సన్నివేశాలన్నీ కూడా. అండ్ షూటింగ్ టైంలో ఏనుక్కి ప్రత్యేకమైన ఫుడ్, రకరకాల ఆహారాలు తినిపించేవాళ్ళట తమకు ఎలాంటి ఇబ్బంది రాకుండా. ఇంకా హీరో హీరోయిన్ మధ్య ఉండేటువంటి సీన్స్ విషయానికి వస్తే కామెడీ కానీ లవ్ సీన్స్ కానీ సూపర్గా ఉంటాయన్నమాట. పేస్ట్ ప్లేస్లో ఫెవికాల్ పెట్టడం, నువ్వు చిలిపి కృష్ణుడు అనుకుంటున్నావా బాబు అంటే నువ్వు గోపిక అవుదావు అనుకుంటున్నావా అంటాడు. ఎంత పొగరు అంటే అబ్బా ఎంత జిగురు అని, జిగురేంటి జిగురు అంటే ప్రాస కోసం వాడానులే అంటారు. అండ్ దోశల సీన్ ఒకటి ఉంటుంది, వేసుకున్న వాడిదే దోశ, అక్కడ ఆ ఎలిఫెంట్ ఆ దోశలు తీసుకొని తినడం కానీ ప్లేట్లో నుంచి, తర్వాత సౌందర్య దోశల కోసం వెతుక్కోవడం, అండ్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వేసే దోశలు కూడా మాయమైపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఆయన వచ్చి సౌందర్య గారిని వేసుకున్నవాడిదే దోశ అని తీసేసుకుంటారు అన్నమాట. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఫుల్ స్టాపే ఉండదు కామెడీకి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ రామ్ బండు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన వెయిటర్ సుందర రామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి 11:50 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజేంద్రుడు గజేంద్రుడు ఒక బ్యూటిఫుల్ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి బ్రహ్మానందం గారి బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్, బాబుమోహన్ గారి సేల్స్ మ్యాన్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల వాళ్ల పాత్రలతో సినిమా సక్సెస్ కి కారణమయ్యారు. సెంటిమెంట్ సీన్స్ లో అయితే చిన్నప్పుడు టీవీలో ఈ సినిమా చూస్తుంటే గజేంద్రుడు యాక్టింగ్ కి కళ్లల్లో అలా నీళ్లు వచ్చేసాయి. ఏనుగుతో అలాంటి పర్ఫార్మెన్స్ రాబట్టడం అసలు మామూలు విషయమా చెప్పండి. అండ్ ఫైనల్ గా గజేంద్రుడు తన పాత యజమానిని ఎవరి వల్ల కోల్పోతుందో సేమ్ అదే విలన్స్ రాజేంద్రుడికి కూడా హాని తలపెడితే రాజేంద్రుడు గజేంద్రుడు ఇద్దరూ కలిసి వాళ్లని అంతం చేయడం, సినిమా అంతా కూడా ఎంత చక్కగా పిక్చరైజ్ చేసి మనకు అందించారు కదా. ఇక పాటల విషయానికి వస్తే కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్. రైట్ నో మీకోసం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన జొన్నవితుల రామలింగేశ్వరరావు గీతం వస్తోంది. ఎస్వి కృష్ణారెడ్డి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ మార్పుల నేపథ్యంలో సంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంత అవసరమని అన్నారు. జపాన్లోని ఐచి నొగయ్యలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 2026లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల జట్టు మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా

నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల సర్వతోముఖ అభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాల్గొనున్నారని, ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. శరీరానికి ఆయువు పట్టైన గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకోసం గుండె జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:03:21 లో ఉంది బి క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మన భారత్తో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాలలో ఆహార వృధా అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ విషయంలో చైనా తర్వాత మన భారత్ 2వ స్థానంలో ఉంది తెలుసా. మరి ఈ 2 దేశాల్లో ఫుడ్ వేస్ట్ అనేది ఎక్కువ. ఇంకోవైపు చూస్తే మన ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఫుడ్ వేస్ట్, ఫుడ్ షార్టేజ్ అవేర్నెస్ని కలిగించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 అంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ను నిర్వహిస్తున్నారన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ మీద ఈ రోజున ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మనకి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈనాటి మీకు తెలుసాలో రైట్ నో మీకోసం మన శంకర వరప్రసాద్ గారు. ఏ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, భీమ్స్ మధుప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 8 minutes 17 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్న మన ప్రపంచంలో 10% జనాభా అంటే 10% వరకు కూడా ఆకలితో అలమటిస్తూనే నిద్రిస్తున్నారట. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 250 టన్నుల ఆహారం వృధా అవుతుందట. నేషనల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం మన భారత్లో ప్రతిరోజు 19 కోట్ల మంది ఆకలితోనే పడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మరి భారత్లో ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాల్లో 40% వృధాగా పోతుందట. ప్రతి సంవత్సరం 92,000 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు వృధా అయిపోతున్నాయి. మరి యుఎన్ఐపీ రిపోర్ట్ ప్రకారం ఈ లిస్టులో మొదటి స్థానంలో చైనా ఉంది, ఫస్ట్ ప్లేస్లో అన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 9.6 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఇక మన భారత్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 6.78 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి కదా. ఒక పక్కన ఫుడ్ లేక ఎంతమంది బాధపడుతున్నారో, కానీ తెలిసి తెలియకుండానే మనం కూడా చాలా వరకు ఫుడ్ వేస్ట్ చేసేస్తూ ఉంటాం. వండుకునేటప్పుడే మనకి ఎంత కావాలో అంత వండుకోవడం, ఇన్ కేస్ అది మిగులుతుంది అని మనకు ముందే తెలిస్తే కనీసం అది లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా తింటారు. వేస్ట్గా దాన్ని డస్ట్బిన్లో పారేసే కంటే కూడా దాని అవసరం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. సో దీని గురించి ఆలోచించండి, మాట్లాడుకుందాం మనం మరిన్ని విషయాలు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే కూడా కాబట్టి దాని గురించి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: best artificial insemination technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి వరల్డ్ హార్ట్ డే గురించి కూడా మాట్లాడదాం అన్నాను కదా. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం, వరల్డ్ హార్ట్ డే, ఇది జరుపుకుంటున్నాం మనం. ఆల్రెడీ మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా డాక్టర్ గారు బోలెడన్ని విషయాలు అయితే మనకి తెలియజేశారు. ప్రస్తుత కాలంలో పెద్దవాళ్లలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. మరి దీనికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితం ప్రధాన కారణాలుగా చెప్తున్నారు కదా ఎక్స్పర్ట్స్ అయితే. మరి వరల్డ్ హార్ట్ డే ఈరోజు గుండె జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లయితే ఖచ్చితంగా పాటించాలి. అవేంటో కూడా తెలుసుకుందాం ఈనాటి మీకు తెలుసాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, భువన చంద్ర గీతం ఫ్రమ్ ద మూవీ ప్రేమించుకుందాం డ్రా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహా చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నోర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం,

0: సకాలంలో వైద్యం పొందటం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన రెండు రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే బీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రీ జీ సే బాత్ హుయీ హై తో భావి హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బీ ఉన్ రాజ్యం మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015లో తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎడ్ సదస్సుకు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. 6వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును 6వ తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం 6వ తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గుచూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు 3 భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు

మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమానులకు ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు ధండా స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కామ్సింగ్ గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. యశ్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

కుదుమసింహం చిత్రానికి మనం చిత్రపాండేటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. 12 hours 45 minutes 43 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నా మరి గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే కొన్ని అలవాట్లు పాటించాలి అని చెప్పాను కదా. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణం. ప్రతిరోజు ఒక 30 నిమిషాల పాటు వాకింగ్ కానీ జాగింగ్ కానీ లేదంటే సైక్లింగ్ కానీ చేయటం వల్ల హార్ట్ హెల్దీగా ఉంటుందట. మరి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీనివల్ల ఒబెసిటీ బారిన పడకుండా ఉండొచ్చు. బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయి. హార్ట్ హెల్దీగా ఉండాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్, షుగర్, షుగరీ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇవి కానీ హై క్యాలరీ ఫుడ్ కానీ అవాయిడ్ చేయండి. మీరు తీసుకునే ఆహారంలో బాదం, వాల్నట్స్, అవకాడోస్, క్యారెట్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోండి. ఇవి హార్ట్ ఆర్టరీస్ని హెల్దీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

మరిన్ని విషయాలు తెలుసుకుందాం బిఫోర్ దట్. ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది పెద్ది మూవీ నుంచి. రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

12:52:09 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, ఎక్కువసేపు మెలకుగా ఉండటం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల హార్ట్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి తగ్గించడానికి యోగా ధ్యానం చేయండి, మీ లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే హెల్దీ హ్యాబిట్స్ లైక్ న్యూట్రిషన్, తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ను అడాప్ట్ చేసుకోండి. దీంతో మీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపచ్చు. దీంతోపాటు సకాలంలో గుండె సంబంధిత సమస్యలను గుర్తించడం, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి హార్ట్ చెక్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ డాక్టర్ సలహాని పాటించండి. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నువ్వు నేను చిత్రానికి సందీప్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఈరోజు మిషన్ కర్మయోగి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమంపై ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్షాప్ను ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు వాతావరణ పరిస్థితులను బట్టి వర్షం తీవ్రతలో మార్పు ఉండవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరు ధందా గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల ట్రాప్ ఇండివిజువల్ ఈవెంట్లో ఈ పతకం గెలిచారు. ఈ విభాగంలో ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు ఇదే తొలి స్వర్ణం. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు మొత్తం 47 పతకాలు రాగా పతకాల పట్టికలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని సుఖీభావ హాస్పిటల్స్ వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్నవారు, బాధితులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షల కోసం ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవులు పర్యటించనున్నారు. వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో జరిగే పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం జరిగే ప్రజావేదికలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొండచర్యలు విరిగిపడి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మార్గంలో ఏపీకి చెందిన పర్యాటకులతో పాటు మరికొందరు యాత్రికులు చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు కలిసి పాడినటువంటి ఆరుద్ర గీతం. ఇది 1 hour 7 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా, ముఖ్యంగా మహిళల్లో అన్నమాట, కొన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోతూ ఉంటాయని సొసైటీలో ఒక అపోహ ఉంటుంది. సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట ఈరోజు. అంటే 40s లోకి అడుగు పెట్టగానే మహిళలు అనుకుంటూ ఉంటారు ఇంకే ఉంది లైఫ్ అంతా అయిపోయినట్లే అని. కానీ ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే అది చెరిగిపోతుంది. 20s లో చదువులు, కెరియర్, 30s కి వచ్చేటప్పటికి రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ నెరవేరాక 40s లో ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మహిళలు అని ప్రూవ్ చేస్తున్నాయి రీసెంట్ స్టడీస్. మాట్లాడుకుందాం ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నువ్వు లేక నేను లేను ఈ చిత్రానికి చిత్రగారు అద్భుతంగా పాడినటువంటి పాట వస్తుంది ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రాంలో అయితే ఉన్నాం. మరి ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, యుక్త వయసులో ఫ్యామిలీ, పిల్లలు, జాబ్, సమాజంలో తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవడంలో అమ్మాయిలు బిజీ బిజీగా ఉంటారు. ఆ తర్వాతే తనకేం కావాలి, తన సంతోషం ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకటాన్ని మొదలు పెడుతున్నారట. ఎందుకంటే యుక్త వయసుతో పోలిస్తే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి మహిళల్లో వాళ్ల శరీరం గానీ వ్యక్తిత్వం పట్ల గానీ పూర్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు తమ ఇష్టాయిష్టాల గురించి బహిరంగంగా స్వేచ్ఛగా మాట్లాడేందుకు, తన పార్ట్నర్తో తన కోరికలను పంచుకునేందుకు ఈ ఏజ్లో ఏమాత్రం సంకోచం లేకుండా ఎక్స్ప్రెస్ చేస్తారట. ఇది నిజంగానే నిజం. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది పెళ్లి చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. భారతదేశానికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ప్రజల ఆలోచన విధానాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందించడంతో పాటు వాటిని నిబద్దతతో అమలు చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: India is capable of becoming developed nation. That is where one is after economic reforms, thinking process has been changed. All IT companies are leading by Indian origin. That is where we adopted technology mid-90s. Biggest advantage for India, demographic dividend. This is where youngsters are emerging in a big way. Aspirations also is increasing. I am requesting all of us, if you create policy, that policy has to be executed with a true spirit.
0: అంతకుముందు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్

0: మిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని తెలియజేస్తూ,
1: మిషన్ కర్మయోగి ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ కర్మచారి హూ వ్యూస్ హిస్ డ్యూటీస్ యాజ్ అ జాబ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ టు అ కర్మయోగి హూ కీన్లీ పర్ఫార్మ్స్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటింగ్ టు ద బిల్డింగ్ ఆఫ్ దిస్ నేషన్ అండ్ సర్వ్స్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ సేవాభావ్. ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వెన్ హీ అడ్రెస్డ్ అస్, gave us the mool mantra of Mission Karmyogi, where he said, Nagarik Devo Bhava, citizen at the center in all that we do.
0: కాగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగులు అధికారుల్లో నైపుణ్యాలను అభివృద్ది చేయడం వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్ మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపొందించే అంశంపై కూడా సదస్సులో చర్చిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్కు మంత్రి కె అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్లను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజ సేవలో ఎంతో బాధ్యతతో కూడిన వృత్తి అని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు మరింతగా వినియోగించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు, నార్త్ ఈస్ట్ వన్ సర్కిల్ పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా తెలిపారు. టవర్ల లభ్యత విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. సీనియర్ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా విక్రయ కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని, ప్రతి సైట్లో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో చిరుధాన్యాల కోసం అమలు చేస్తున్న శ్రీ అన్న కార్యక్రమాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు శ్రీ అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలను భారతదేశంలో శతాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పోషక విలువ, పర్యావరణ అనుకూలత కారణంగా చిరుధాన్యాల ప్రాధాన్యత పెరుగుతోంది. శ్రీ అన్న కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజన కార్యక్రమాల్లో వీటిని చేర్చడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అతి తక్కువ నీటితోనే దిగుబడిని ఇచ్చే భారతీయ చిరుధాన్యాలకు శ్రీ అన్న పేరుతో దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: భారత్ మిలెట్స్ కా దునియా కా సబ్సే బడా ప్రొడ్యూసర్ జిన్హే దునియా సూపర్ ఫుడ్ కహతీ హై ఔర్ ఉసే హమ్నే శ్రీ అన్న కీ పెహచాన్ దీ. యే మినిమం వాటర్ మాక్సిమం ప్రొడక్షన్ కే సిద్ధాంత్ పర్ చల్తే భారత్ కే అలగ్ అలగ్ సూపర్ ఫుడ్స్ గ్లోబల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ కో అడ్రెస్ కర్నే మే బడీ భూమికా నిభా సక్తే. భారత్ అప్నే సూపర్ ఫుడ్ కే ఇస్ బాస్కెట్ కో దునియా కే సాథ్ సాజా కర్నా చాహతా.
0: వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం అనారోగ్యంతో బాధపడుతున్న వారు మాత్రమే

మే కాకుండా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువు కావాల్సిన అవసరం ఉందని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి కోరారు. మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ, బుధ, శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ, గురు, ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వెనుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సింగపూర్ న్యాయశాఖ మంత్రి షణ్ముగం మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి షణ్ముగం మాట్లాడుతూ భక్తుల కోసం టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నప్పటికీ టీటీడీ నిర్వహణ తీరు అభినందనీయంగా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:27 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం. సో మరి అమ్మాయిలకి జీవితం మీద ఒక స్పష్టత, మానసిక పరిపక్వత రావటం వల్ల లైఫ్ ని బాగా ఆస్వాదించగలుగుతారట. ఇది ఈ 40s లో. మరి 40s లో కెరియర్, కుటుంబం, ఈ బాధ్యతల విషయానికి వస్తే కొంత స్థిరత్వం అనేది ఏర్పడడం వల్ల మానసికంగా కొంచెం ఆ ఒత్తిడి తగ్గి వ్యక్తిగతంగా వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగడం, హ్యాపీనెస్ రావడం, హ్యాపీగా ఉండాలి అనే విషయాలపై దృష్టి పెట్టే అవకాశం వీళ్ళకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో ఈ మార్పులో సోషల్ మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందట. ఎలా అంటే, మిడిల్ ఏజ్లో ఉన్న మహిళల అనుభవాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత విషయాలు, జీవిత పాఠాలు ఇప్పుడు బహిరంగ చర్చలో భాగమైపోతున్నాయి కదా. ఒకప్పుడు సీక్రెట్గా పరిమితమైనటువంటి ఈ విషయాలు ఇప్పుడు సాధారణ అంటే జనరల్ కాన్వర్జేషన్లో చోటు దక్కించుకుంటున్నాయి. దీనివల్ల చాలామంది మహిళలకు తాము ఒంటరిగా లేమనే భావన కలుగుతుంది.

వస్తుందట. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను. లక్కీ భాస్కర్ చిత్రానికి విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

శతమానం భవతి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మిక్కీ జయ్యర్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి పాట, అంతే అద్భుతంగా పాడారు మన ఎస్పీబీ గారు. వన్ అవర్ 40 మినిట్స్ 2 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం కదా. సో 40s వచ్చినప్పుడు అమ్మాయిల అంటే మహిళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అంటే కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అందుకు ముఖ్య కారణం ఆ ఇంట్లో మహిళలే కదా. మరి ఇంటి సభ్యుల క్షేమం కోసం శ్రమిస్తారు, ఇంటి సభ్యుల గురించి పట్టించుకునే మహిళలు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారన్నమాట. దీనివల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది, రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది, అనేక అనారోగ్య సమస్యలు అటాక్ చేస్తాయి. కాబట్టి 40 ఏళ్ళు వచ్చాయంటే మహిళలు హెల్త్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. హెల్తీగా ఉంటేనే కదా ఏమైనా చేయగలం. సో ముందు ఇంపార్టెన్స్ అనేది హెల్త్ మీద అనమాట. అంటే సో ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి, ఆ తర్వాతే ఏవైనా సరే. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డైన విషయాలు. బిఫోర్ దట్ హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రగడ గీతం వస్తుంది రాధన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

హైనన్న మూవీ నుంచి చిన్మయి, ధ్రువ్ విక్రమ్, శృతి హాసన్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు అబ్దుల్ వహబ్ హేషం. మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 47 minutes 44 seconds లో ఉంది వీబీ క్లాక్. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మన కలలు నెరవేర్చుకోవాలన్నా, ఉన్నతి సాధించాలన్నా శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం అనేది చాలా అవసరం కదా. ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మనం దేనిలో అయినా సక్సెస్ సాధించగలుగుతాం. అయితే ఇది సాధ్యం కావాలంటే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉండాలన్నమాట. దానికోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. అలాగే ఏ వయసులో ఉన్నవాళ్ళు ఆ వయసుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. యవ్వనం మాత్రమే అందం కాదు, అనుభవం, పరిపక్వత, ఆత్మవిశ్వాసం కూడా అందమైనవే అని అర్థం చేసుకోవాలని స్టడీస్ చెప్తున్నాయి. సో మరి అర్థమైంది కదా, 40s నుంచే మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే 20s 30s అంతా కూడా ఎడ్యుకేషన్, కెరీర్, పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా మీరు సాధించి వచ్చేస్తారు. బట్ మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మిమ్మల్ని మీరు ఆస్వాదించాలి అంటే 40s ఇస్ ద కరెక్ట్ ఏజ్ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అమ్మాయిలు మరి ఓకేనా? ఇది ఈనాటి ధీరా. రైట్ నౌ మీకోసం ఓజీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. శృతి రంజని పాడినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గీతం, తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్.

0: కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరే సందరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా.

సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ యూజువల్ గా మనకి సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక సినిమా డైలాగ్ నేను చెప్తాను. ఒక హీరో చెప్పారనమాట, చాలా ఇమోషన్ తోటి అందరినీ కంట తడి పెట్టించేసిన డైలాగ్ ఒకటి ఉంటుంది. సో అది నేను చెప్తాను, ఏ సినిమా ఏంటి అనేది మీరు గెస్ చేసి రైట్ ఆన్సర్ని, మీ పేరుని 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ పంపించేసేయండి. జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, మరొకటి ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు రెండో దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తా. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వు ఎందుకు రావో అర్థం కాదు. కంటికి కనపడని శత్రువుతో బయటికి కనపడని యుద్ధం చేసేవాడినత్త. సో అందరూ ఆన్సర్స్ అయితే పంపించేస్తున్నారని నాకు అర్థమైపోయింది. ఇంకొకసారి రిపీట్ కూడా చేయక్కర్లేదు, అంత పవర్ఫుల్ డైలాగ్ కదా. సో రైట్ ఆన్సర్ని గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. అలా వైకుంఠపురంలో ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. మెసేజెస్ అలా అలా వచ్చేస్తున్నాయి అనమాట. మరి మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాం, ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దామా. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, మూవీ అండ్ అలాగే హీరోని కూడా కరెక్ట్ గా గెస్ చేసి. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మధు ఫ్రమ్ కోవెలకుంట్ల, క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. వేటపాలెం నుండి రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, ధీరాలో మహిళల గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు. మీరన్నట్టుగా గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, అందుకనే మన పెద్దలు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కగా ఫాలో అవుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి గుడ్ ఆఫ్టర్నూన్, యా వెల్కమ్ టు సండే సందరి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి. మూసాపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి నరేష్. ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి ప్లీజ్ లిజనర్స్, అర్థం చేసుకోండి. ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి. విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, అలాగే గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి. బట్ ఆన్సర్స్ ఎవరు పంపించలేదండి. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే యా ఎండలు మళ్ళీ మళ్ళీ అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట, అంటే వర్షాలు పడినట్టే పడి మళ్ళీ మామూలు అయిపోయింది. సో రెండు వాన పాటలు కావాలి అంటారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, అంటే మన వివిధ భారతిలో వచ్చే పాటలకి ఆ భానుడు కూడా కూల్గా అయిపోవాలన్నమాట. సో మల్లీశ్వరి ఫణీంద్ర ఫ్రమ్ మార్కాపురం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వన్స్ అగైన్ యూ రేఖ మీరు కేక జో అంటూ మెసేజ్ చేశారు. ట్రైనీగా వచ్చి మెరుపులా మాయం అయ్యింది అంటున్నారు, ఏంటండి అది? ఓకే, మంచి పాట అంటూ పాట లిరిక్స్ అయితే సూపర్గా పంపించారు. అండ్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా ఓజియా. ఓకే, పేరే వెరైటీగా ఉంది, అంటే నాకు అర్థం కాలేదు, అంతేనా? కరెక్ట్గానే చదివాను, మసూమ్ బాబా ఓజి. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, కొత్త లిజనర్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మహాలక్ష్మి రైట్ ఆన్సర్. విదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్ క్వశ్చన్ అనంతరం జోజీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మా తిరుపతిలో కాసేపు ఉరుములు ఉరిమై సన్నగా వర్షం పడుతోంది, వరుణు కరణించాడు. చూసారా, ఇక్కడ నుంచి అందరూ కూడా మీకు పంపించారనమాట ఆ వర్షాన్ని. సో ఇక్కడ తగ్గి మీకు కొంచెం మీకు చాలా పడుతుంది. ఎనీవే, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ జ్యోతి గారు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి. అండ్ క్వశ్చన్ వినలేదు, ఇంకోసారి రిపీట్ చేయమంటున్నారు, సెకండ్ క్వశ్చన్కి వెయిట్ చేయండి. ఓకేనా? అండ్ మీ పేరు పంపించడం మర్చిపోకండి. ఎంఎస్ దుర్గారావు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వాయిస్ గురించి మాట్లాడినందుకు, రైట్ ఆన్సర్. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. ఆన్సర్ ఆన్సరా? ఓకే, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని

పంపించారు సుమని పెడన నుంచి. ఓకే, అండ్ ఛత్రపతిల ప్రభాసట కానే కాదు, చంద్రశేఖర్రావు విడవలూరు, విడవలూరా, ఓకే, నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. హాయ్ అంటూ భాస్కర్ మీనాక్షి గందివేట్ విలేజ్ కామారెడ్డి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజుపాలెం నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని. వన్ టైలరా, ఏ వన్ టైలరా, ఓకే, మీ పేరు రాజుపాలెం అన్నారు, ఓకే. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ భాస్కర్రావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. యా, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, మార్నింగ్ హార్ట్ గురించి డాక్టర్ గారు మంచి విషయాలు తెలిపారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు ఆశా శ్రీనివాస్, బెంగళూర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల, రైట్ ఆన్సర్. అండ్ కూసింది కోయిలమ్మ వచ్చింది జ్యోతి, ఈరోజు ప్రోగ్రామ్ కేక ఉంటుందమ్మా. ఓకే, సందరేసందరికి స్వాగతం సుస్వాగతం అంటూ రామన్లకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మనన్, ముబీన్ బేగం, డాక్టర్ దీప్తి, డ్రైవర్ నవీన్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, సెగ ఏమిటండి అది, రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజ నుండి తిరువేదుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ చిలుకనారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నాన్నకు ప్రేమతో కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రాజోలి నుండి రాజోలి మండలం కేదారి వీరేష్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హాయ్ జోజీ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుండి, నరసింహ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి. ఓకే, వేర్ ఇస్ ద ఆన్సర్, మీరు ఆన్సర్ పంపించలేదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. అండ్ రాజోలి నుండి జయన్న మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, అవునా, నేను మాట్లాడిన ఒక్కసారి మాట్లాడిన మాట రెండు సార్లు వస్తుంది, ఎక్కడో ఏదో తేడా ఉంది చూడండి మేడం అంట, నేనైతే కరెక్ట్గానే మాట్లాడుతున్నానండి, మరి ప్రస్తుతానికి సెట్ ఎలా ఉంది ఏంటనేది తెలీదు, చూద్దాం డెఫినెట్గా, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ గుడుమంగు ఏంటది, అర్థం కాలేదండి అస్సలు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజశేఖరా, ఎవ్రీథింగ్ ఏంటోనండి నాకు అర్థం కాలేదు, బట్ మూవీ అయితే మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు, తర్వాత ఏంటనేది నాకు అర్థం కాలేదు. అండ్ గుడ్ నూన్ అక్క అంటూ తిరుపతి నుండి పూజారి రామ్మోహన్, కావ్య, బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు, క్షేమమేనా, సందరేసందరికి స్వాగతం అంటూ మొహమ్మద్ దినైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మాధవి ఆంజనేయులు, నేను ఆల్రెడీ చాలా పెద్ద మెసేజ్ చదివాను. ఓకే, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధనరావు ఇంద్రాబాయి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ యా ఇప్పుడే చెప్పారండి, మాటలు రెండు సార్లుగా వినపడుతున్నాయి అంటే మరి అది ఎందుకు ఏంటి అనేది నాకు చెప్తాను, నేను డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కొల్లిపర నుండి మౌలాలి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, రోజా ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి ఇది. ఓకే, ఎనీవే నేను అడిగింది ఏంటి అంటే ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను కదా నేను, యాక్చువల్గా జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు ఇస్తుంది, ఒకటి ప్రేమతో ఉన్నది, మరొకటి ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు రెండో దారి సెలెక్ట్ చేసుకున్నావు, ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తా, చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వు ఎందుకు రావో అర్థం కాదు, కంటికి కనపడిన శత్రువుతో బయటికి కనపడిన యుద్ధం చేసేవాడిన అత్త అని ఒక హీరో చెప్పిన ఎమోషనల్ డైలాగ్. సో అత్తారింటికి దారేది మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి డైలాగ్ ఇది. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

కామారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే జస్ట్ ట్యూన్ చేశామంటూ నాగేంద్ర కుమార్ గుంటూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. సో ఇది ఒక ఇంగ్లీష్ పదం అండి, LISTEN, లిజన్. లిజన్ అంటే తెలుసు కదా, వినడం. LISTEN ఈ లిజన్ అనే వర్డ్లో దాగున్నటువంటి మరొక పదం గెస్ చేయండి. అంటే యాక్చువల్గా అవే లెటర్స్ LISTEN, ఈ లెటర్స్తోనే ఆ వర్డ్ ఫామ్ అవుతుంది. వేరే బయట నుంచి ఏ అక్షరము పెట్టకూడదు, ఇందులో అక్షరం ఏది తీసేయకూడదు. సో మొత్తం ఆరు అక్షరాలు ఉండాలి అందులో, ఆరు లెటర్స్ కూడా అందులోనే ఉండాలి. బట్ ఆ ప్లేస్ అటు ఇటు మారుతుందన్నమాట. మీకు క్లూ కావాలంటే చెప్తాను, మనం అలా ఉంటేనే వినగలం. ఓకేనా? లిజన్లో దాగి ఉన్న మరొక పదం LISTEN, ఈ లిజన్లో దాగి ఉన్నటువంటి మరొక పదం ఏంటి గెస్ చేయండి. మనం అలా ఉంటేనే వినగలం, క్లూ కూడా ఇచ్చేసాను కదా. సో రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ మిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని ఆమె తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్కు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. రాష్టంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ బుధ శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ గురు ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు అక్టోబర్1 ఉదయం 6 గంటల నుంచే పింఛన్లను ఇంటి వద్ద పంపిణీ చేయనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

అత్తారింటికి దారేది చిత్రానికి డేవిడ్ సైమన్, మాల్గడి శుభ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 7 minutes 10 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ సందరి ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసా కదా,

లిజన్ అనే ఇంగ్లీష్ పదంలో దాగి ఉన్నటువంటి మరొక పదం అన్నాను, మనం అలా ఉంటేనే వినగలం అని కూడా చెప్పాను. సో ఎవరెవరు పంపించారు రైట్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఉరవకొండ నుండి ఈశ్వరయ్య ఇందాకటి ఫస్ట్ క్వశ్చన్కి అథారింటికి దారిది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కేదరి వీరేష్ రాజుల మండలం నుండి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవసాయం భీమన్న పుష్పలత బిజ్వారం జోగులాంబ గద్వాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అత్తారింటికి దారేది అంటూ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి.

భాస్కర్ పెడన్ నుండి సెకండ్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన్ జోగనేంద్రరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కి. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి లైఫ్ ఇన్సూరెన్స్ అంటూ మెసేజ్ చేశారంటో, నాకు అర్థం కాలేదు మూసాపేట నుండి నరేష్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఫనీ సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శివప్రియ, చంద్రశేఖర్, షణ్ముఖ, ప్రణతి, గురు, మోక్షజ్ఞ కొత్తపేట మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి అయ్యప్ప నగర్ మేడ్చల్ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, అయ్యో సింటెక్స్ ఏమిటండి, అది టైపింగ్ మిస్టేకా లేకపోతే మీరు పెట్టాలనుకున్నది రైట్ ఆన్సరే అలా వచ్చిందో మరి. లతా ఫ్రమ్ ముయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామయ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేయపాలెం నుండి, హియర్ కాదండి. కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువేదల సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. ఆలకించు వారి మాట విను అట, అయ్యో నేను అదే ఇంగ్లీష్ పదాలు అంటే అదే సేమ్ లెటర్స్ తోటి ఇంకొక పదం అని చెప్పాను. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. యాకూబ్ పాషా నూర్జహాన్ రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మాకు యాప్లో బాగానే వస్తుందండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ప్రసాద్ పాలకొల్లు నుండి హాయ్ జో జీ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. ఎనుగండి నాగేంద్రరావు గుంటూరు రైట్ ఆన్సర్. మీరు నాకు మళ్ళీ అదే పంపించారా అండి, కాదు కదా నేను వేరొక పదం అని చెప్పాను. హవ్ ఐ యూ అంటూ, యా నేను బాగున్నానండి. బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి 10 అంటున్నారు, కాదు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి రంగాపురం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గౌతమ్ చౌడేపల్లి తిరిగి వచ్చే ప్రసిద్ధ ఆంగ్ల ప్రథమ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ జి కళ్యాణ్ యాదవ్ ఫ్రమ్ పొన్నూరు గుంటూరు డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకాల్ నుండి మెసేజ్ చేశారు ఇంకొక పదం అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆచార్య రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ అలాగే చిన్న గొల్లపాలెం నుండి మెసేజ్ చేశారు అక్షయ, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఎంఎస్ దుర్గారావు హుష్ అంటున్నారు, అందులో ఎక్కడుంది ఆ పదం, లేదు కదా. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నెక్స్ట్ రైట్ ఆన్సర్ రామల్లకోట నుండి అబ్దుల్ మన్నాన్, దుబాయ్ బాషా, ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే ఆ తర్వాతి మెసేజ్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్. ఆ తర్వాతి మెసేజ్ దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లె రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ షేక్ ఎసీరా నాజ్ బీవి నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నమస్తే మేడం అన్నారు, ఆన్సర్ లేదు. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నా అన్నారు, ఆన్సర్ తెలిస్తే పంపించండి. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కపుల్ దొడ్డి నుండి రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సుబ్బారావు కొవ్వూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. చిలుకా నారాయణ అనుసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దేవసాయ

భీమన్న పుష్పలత బిజ్వారం జోగులాంబ గద్వాల డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, బట్ మీరు ఆన్సర్ పంపించలేదండి. మీ పేరు అయితే పంపిస్తున్నారు కానీ. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుబోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ కాజీపేట తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫతిమా కూడా రాంగ్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు డిస్టిక్ నుండి. గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా, ఐఎమ్ ఫ్రమ్ టీ నగర్ కర్నూలా, ఓకే నాగర్ కర్నూల్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, బట్ టీ అనేది రాంగ్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గాసిమయ్య వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, తెలుగులో పంపించారా, ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆల్రెడీ మీరు పంపించారు, మళ్ళీ పంపిస్తున్నారు. నరేష్ గారు, మీరు పద్దాక అలా మెసేజ్ పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఒక్క క్వశ్చన్కే 5 పంపించారు, బట్ అందులో 4 రాంగ్. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడయ్యపాలెం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. సో సెకండ్ క్వశ్చన్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం, మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సమంత కాజల్ నిత్యమీనన్ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా ఒకటి ఉంది. సమంత కాజల్ నిత్యమీనన్ ఈ ముగ్గురు కలిసి మనకు ఒక సినిమాలో కనిపించారు. ఆ సినిమా పేరేంటనేది మీరు గెస్ చేయండి. మీకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను, ఘరానా మొగుడు చిత్రం నుంచి మనోజ్ చిత్ర పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు అలపించిన బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. 3 hours 25 minutes 21 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంద్రే. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి థర్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, సమంత కాజల్ నిత్య మీనన్ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ తర్వాతి మెసేజ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోలీ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కళ్యాణ్ యాదవ్ పొన్నూరు నుండి మెసేజ్ చేశారు, సూపర్ అసలు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, తెలుగులోనే అడిగాను నేను, ఎనీవే మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ ఎవరు పంపించారు, కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నేను తెలుగులో అడిగానండి, సో తెలుగు లాంగ్వేజ్లో, ఓకేనా, మన తెలుగులో. రాజోలి నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ డోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్ సాంగ్స్ వేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఎస్ అదిరింది భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, ఈ మూవీ కూడా ఉంది, ఎస్. అండ్ అలాగే కొల్లిపర్ నుండి మౌలాలి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు కూడా మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను రైట్ ఆన్సర్ ఏది అని అడిగాను అంటే ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో అనమాట ఇది, సో అది చెప్పగానే అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తారు అనుకున్నాను, బట్ రెండు మూవీస్ కరెక్ట్గా పంపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ మంచి పాటలు వినిపిస్తున్నారు అంటున్నారు. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. యాకూబ్ పాషా కొత్తగూడెం నుండి నూర్జహాన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫతిమా రైట్ ఆన్సర్. అండ్ జనతా గ్యారేజ్ అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు మెసేజ్ చేశారు. సో ఈ రెండు మూవీస్ కూడా రైట్ ఆన్సర్ అనమాట, అదిరింది అండ్ జనతా గ్యారేజ్. ఇంకా మనకి 52 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. శ్రీ చేబ్రోలు సుభాషిణి రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, దేవసేన మెసేజ్ చేశారు, సనఫ్ సత్యమూర్తిలో కాజల్ ఎక్కడుందండి, సమంతాను తినుంది కానీ నిత్యమేనన్ తన లేదుగా, రాంగ్ ఆన్సర్ అది. రామలకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మనాన్ ముబీన్ బేగం రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, ఫణీంద్ర స్వామి కోవూరు నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మసూమ్ బాబా ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకటాచలపతి మెసేజ్ చేశారు. తెలుగులోనే నాకు పంపించండి, తెలుగు మూవీస్కి సంబంధించి.

ప్రశ్న ఇది. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికైపల గ్రామం నుండి రైట్ ఆన్సర్. సో నేను ఆన్సర్ ఎలాగో రివీల్ చేసేసాను కాబట్టి ఇంకా ఆపేసేయండి, మెసేజెస్ పంపించడం. ఇప్పుడున్న మెసేజ్ వరకు మనం చూద్దాం, ఇంకా 50 మెసేజెస్ ఉన్నాయి. జనతా గ్యారేజ్ అండ్ అదిరింది, ఓకే, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడు. పాలింపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే మస్తాన్ వివి నగర్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరాచారి కూడా మెసేజ్ చేశారు, అయ్యప్ప నగర్ మేడ్చల్ నుండి. అండ్ చిన్న గొల్లపాలెం కృష్ణా డిస్టిక్ నుండి విరాట్ మెసేజ్ చేశారు, తెలుగు మూవీ అండి, అడిగింది అది కాదు. అండ్ నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాజుపాలెం నుండి ఏవన్ టైలర్ మెసేజ్ చేశారు, సోము శ్రీనివాసులు, రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి, బృందావనం కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి, రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన్విష్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు, రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుండి మెసేజ్ చేశారు. నిజంగానే క్వశ్చన్ కూడా అదిరిందంట. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, జనతా గ్యారేజ్ అండ్ అదిరింది. ఎస్. అండ్ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, మార్కాపురం నుండి, రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లె టౌన్ అన్నమయ్య జిల్లా నుండి, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నాగమణి రాములు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ మెసేజ్ చేశారు, రాజేష్ అంబిక ప్రేమ్సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే రియాజ్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. చిలకనారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తల్లంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుండి, రైట్ ఆన్సర్. బంగారాజు ఫ్రమ్ ఆదోని, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుండి, రైట్ ఆన్సర్. సుమని పెడన నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జరిబోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మహాలక్ష్మి, రైట్ ఆన్సర్. రెండో ప్రశ్నకి సమాధానం మీరు వినలేదా? యాక్చువల్గా సైలెంట్ అండి, రెండో ప్రశ్నకి సమాధానం సైలెంట్. లిజన్లో ఉన్న దాగి ఉన్నటువంటి మరొక పదం అని చెప్పాను కదా, సైలెంట్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి, నేను ఆల్రెడీ చెప్పానండి ఇందాకే మనకి నిశ్శబ్దం సైలెన్స్ అని చెప్పి తెలుగులో కూడా పంపించారు అని చెప్పి నేను ఆన్సర్ని కూడా రివీల్ చేశాను, మీరు వినలేదు. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బొరలి సంధ్య, రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్ రావు మచిలీపట్నం, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునిమ్మ పెద్దపరియ విలేజ్ నుండి తిరుపతి జిల్లా, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాసులు రేణిగుంట బృందావనం గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, బట్ బృందావనం మూవీ కాదండి అది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి, రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. భాస్కర్ మీనాక్షి గండివేట్ విలేజ్ కామారెడ్డి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిరంజీవి ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఓకే, అన్ని పాటలు వేస్తానండి నేను, అది ఇది అని ఏం లేదు. ముసాపేట నుండి నరేష్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మాకు తెలిసిన ఆన్సర్ పెడుతున్నాం మేడం, తెలియంది అడిగితే మాకు ఎలా తెలుస్తుంది అన్నారు. రైట్ అయితే రైట్ అని చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. మీరు చాలా మీ విషయంలో మీరు అంత క్లియర్గా ఉన్నారు కదా, మీ ఆన్సర్ రైటా రాంగా అనేది మీరు కన్ఫర్మ్ చేయకపోయినా నేను కన్ఫర్మ్ చేస్తాను. బట్ కానీ మీరు పెట్టిన ప్రతి మెసేజ్ని కూడా, తప్పు మెసేజ్ని కూడా పేర్లన్నీ చదవండి అని చెప్పి అడుగుతున్నారు కదా, సో దాని గురించి. అండ్ సాంగ్స్ బాగున్నాయని మెసేజ్ సపరేట్గా పెడతారు, తర్వాత ప్రోగ్రామ్ బాగుందని సపరేట్గా పెడతారు, ఆన్సర్ మాత్రం చాలా తక్కువ వస్తుంది మీ మెసేజ్లో పర్టికులర్గా, అందుకని నేను చెప్పాను. సో మీరు మిగతా లిజనర్స్ని కూడా అర్థం చేసుకొని మెసేజ్ చేయండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్

నెల్లూరు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవ్వండి. ఆల్మోస్ట్ చాలామంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. సమంత, కాజల్, నిత్య, మీనాని, ముగ్గురిది, జనతా గ్యారేజ్ అండ్ అదిరింది మూవీస్ గురించి అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ.

సో సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. ఒక హీరో చెప్పిన డైలాగ్ ఇది, రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ ఎ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు? ఇంకొకసారి చెప్తాను, రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ ఎ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు? ఏంటా సినిమా గెస్ట్ చేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, అమ్మాయిలు అబ్బాయిలు చిత్రానికి చక్రి కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

పొక్కిరి రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 3 hours 44 minutes 45 seconds లో ఉంది వివి క్లాక్ అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఫైనల్ క్వశ్చన్ అనే అనాలి. రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ ఎ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ రామకృష్ణ సునీత రాజోలి నుండి రైట్ ఆన్సర్, అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ కిషోర్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్, నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మూసాపేట నుండి నరేష్ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు ఇది కూడా రాంగ్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు సత్యమ్మ, సత్యం అనేది మూవీ పేరా అండి, కాదు కదా, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చిన్నగొల్లపాలెం నుండి కృష్ణా డిస్ట్రిక్ట్ నవ్య పద్మిని మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను హీరో గురించి అడిగాను, ఓకే మూవీ పేరు హీరో పేరు. అండ్ నెక్స్ట్ మెసేజ్ షేక్ ఎస్సీరా నాజ్ బీవీ నగర్ నెల్లూరు నుండి, సో ఒక్కొక్కళ్ళ పేర్లు ఒక్కొక్కసారి పంపిస్తున్నారు చక్కగా, రైట్ ఆన్సర్, అండ్ గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ జూలై మూవీ కాదండి ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్, అండ్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు మసూమ్ బాబా, ఓకే రైట్ ఆన్సర్, అండ్ విక్రమ్ కే కుమార్ మెసేజ్ చేశారు ఇనమడుగు, ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఈ విక్రమ్ కే కుమార్ ఏంటండి నాకు అర్థం కాలేదు, రెండు ఫార్వర్డెడ్ మెసేజెస్ చక్కగా పంపించారు, బట్ ఒకటైతే మాత్రం రైట్ ఆన్సర్ అండి మీరు పంపించింది, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, నెక్స్ట్ మెసేజ్ రంజిత్ రెడ్డి రంగాపురం నుండి రైట్ ఆన్సర్, సుహాస్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు జనతా గ్యారేజ్ ఇది ఇందాకటిది కదా, ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, వెంకటాద్రి భార్గవి రవి జ్యోతి అండ్ హేమంత్ ఫ్రమ్ ముసలిమడుగు పలమనీర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంట, అక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మునెమ్మ పెద్దపరియ విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల హరికృష్ణ చేతన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ ఎక్కడుందండి, అండ్ నెక్స్ట్ మెసేజ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ్ నుండి రైట్ ఆన్సర్, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అండ్ చిన్నమ్మాయి మిరియాలగూడ నుండి మెసేజ్ చేశారు, నవ్వు గురించి వివరించి చెప్పడం చాలా బాగుందా, నీ నవ్వు నవ్వు గురించి వివరించి చెప్పడం, ఓకే

థ్యాంక్ యూ. అంటే మార్నింగ్ మనం రాజేంద్రుడు గజేంద్రుడు గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ వచ్చి బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ నార్ని నితిన్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు. ఓకే, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు మెసేజ్ చేశారు. చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది మేడం, మీ వలన స్పెషల్గా మీ వాయిస్ అంట. ఓకే, అల్లు అర్జున్ అయితే కాదండి, మీరు పంపించింది రాంగ్ ఆన్సర్. బంగారాజు ఫ్రమ్ మాధోని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంచి క్వశ్చన్స్ వేశారు, సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేశారు అంటూ, షో బాగుంది, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం కొప్పు మల్లేసు జూకు అతెప్ప అంట, పేరు కరెక్ట్గానే చదివాను అండి. ఎనీవే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. రామ్ చరణ్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మనం కనీసం ఒక ఎవ్రీ ఒక పాట అనేది షోలో లేకుండా అనేదే ఉండదు అసలు. సో మరి మీరు ఆ మెసేజ్ ఎందుకు చేశారో నాకైతే తెలియదు. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదేపాలెం నుండి వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామిని వీళ్ళందరూ కూడా పంపించారు. రైట్ ఆన్సర్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలానే షో చాలా బాగుంది అంటే ఒక మెసేజ్కి ఒక 10 సార్లు చెప్తూ ఉంటాను, అంటే ప్రతి క్వశ్చన్కి రిపీట్ చేస్తూ ఉంటాను. పేరుతో పాటు మీ పేరుతో పాటు ఆన్సర్ పంపించండి, ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి, అండ్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. తెలియకపోతే ఒకసారి ఓకే, మరీ ఒక 4-5 సార్లు అలాగే పంపిస్తూ ఉంటే రిపీటెడ్గా లిజనర్స్కి కూడా ఇబ్బందిగా ఉంటుంది, షో కూడా బాగుండదు. సో అది మ్యాటర్ అనమాట. సో ఫస్ట్ ఒక ట్రై చెయ్యండి, సెకండ్ టైం కూడా రాలేదు అంటే నేను ఆన్సర్ ఎలాగో చెప్తాను. ఓకేనా? అదనమాట, మళ్ళీ నేను సెకండ్ సందడిలో కలుస్తాను డెఫినెట్గా. అండ్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి కూడా మెసేజ్ చేశారు. బండూర్ల లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు. మీ మెసేజ్లో ఏదో చెప్పాలనుకున్నారు. సో పోలేరమ్మ జాతర అనేది ఇక్కడ చాలా బాగా చేస్తారు రండి మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీ చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య ఎనమడుగు కోవూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మూసాపేట నుండి నరేష్ థ్యాంక్ యూ సో మచ్, షో చాలా బాగుందంటూ మెసేజ్ చేశారు. అండ్ ఫైనల్గా ఇంకొక మెసేజ్ ఉంది, హంపాపురం గ్రామం కొప్పు మల్లేసు రైట్ ఆన్సర్ అండి. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ బాలకృష్ణ మూవీ కాదండి, జయసింహ. ఈరోజు చాలా చాలా బాగుంది ప్రోగ్రామ్, మంచి సాంగ్స్ వేస్తున్నారు అంటూ భీమన్న వ్యవసాయం జోగులమ్మ జిల్లా నుండి మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అది మ్యాటర్ అయితే సో సందర్శనం అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి రైటర్ అయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ అ క్రైమ్ అని చెప్తారనమాట. సో ఎవరు అంటే పెన్సిల్, పెన్సిల్ అనగానే మీకు గుర్తొచ్చేస్తుంది కదా నాని, గ్యాంగ్ లీడర్ మూవీలో అనమాట. సో అది మ్యాటర్. నేను గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి అయితే ఒక పాట ప్లే చేస్తున్నాను. ఈ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మళ్ళీ వివిధాలో కలుసుకుందాం మనం. ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరరామూర్తి గారు స్వరపరిచినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం నేను ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశ భవిష్యత్తు కోసం ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రానున్న 20 ఏళ్లలో భారత్ అగ్రస్థానానికి ఎదగాలంటే యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలు పనిచేయాలన్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు నార్త్ ఈస్ట్ వన్ సర్కిల్ పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు 1 అక్టోబర్ ఉదయం 6 గంటల నుంచే పింఛన్లను ఇంటి వద్ద పంపిణీ చేయనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్టంలో స్థానిక ఎన్నికలపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని రాష్ట ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు 2 నెలలు ఆలస్యమవుతాయనే ప్రచారం నిజం కాదని పేర్కొంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సమావేశాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది. నల్లమల సాగర్ తూర్పు ప్రధాన కాలువ ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతంలో బత్తాయి తోటలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించినట్లు చెప్పారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

3.3 వత్ మీ జ్యోతి 4 hours 3 minutes 33 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రాంలోకి వచ్చేసాం. మరి లిరిసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎజయానికి ఆలపించిన వేటూరి గీతం ఫ్రమ్ ద మూవీ అభిలాష. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 వత్ మీ జ్యోతి.

అల్లరి అల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రాలు పిచ్చిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. లిరిసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదా. మరి వినబోతున్న తర్వాతి పాట అనుబంధం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం.

గజదొంగ చిత్రానికి వేటూరి గారు అద్భుతంగా రాసినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. 4 hours 22 minutes 13 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి వేటూరి సుందరామూర్తి గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు. వేటూరి కలం నుంచి చాలువారిన మరొక అందమైన పాట పల్నాటి సింహం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మరణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. 4:31:57 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వేటూరి గారి పాటలు వింటున్నాం కదా. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతంలో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు

రాబోయే చందమామ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం విన్నారు. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరి ఇప్పుడు మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ అప్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్దిమందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డకట్టిన ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యం

0: ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో, వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మితాహార పదార్థాల అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెల ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్

లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్లె పండుగ 3.0 పనులను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురం గ్రామంలో పల్లె పండుగ కింద 11,85 కోట్ల రూపాయలతో చేపట్టనున్న గ్రామీణాభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని వారు ఆవిష్కరించారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 11,85 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా నూతన కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ఈరోజు నిర్వహించిన నూతన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వర్ణగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సచివాలయ వ్యవస్థను, ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ అమెరికా సంబంధాల్లో ఉగ్రవాద అంశం అత్యంత కీలకమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై తమ ఆందోళనలను అమెరికా అర్థం చేసుకోకపోతే అది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ది, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, గోకులాల నిర్మాణానికి ప్రాధాన్యతా క్రమంలో గ్రామీణాభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం గొల్లలకొడేరులో వికసిత్ భారత్ జీ రామ్జీ నిధులు 48 లక్షల రూపాయలతో 2 చోట్ల బీటీ రోడ్ నిర్మాణ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరు దంధా స్వర్ణ పతకం సాధించారు. మహిళల ట్రాప్ ఇండివిజువల్ ఈవెంట్లో ఈ పతకం గెలిచారు. ఈ విభాగంలో ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు ఇదే తొలి స్వర్ణం. ఆసియా క్రీడల్లో భారత్ 5 స్వర్ణ, 21 సిల్వర్, 21 బ్రాంజ్ మెడల్స్ కలిపి మొత్తంగా 47 పతకాలు సాధించి పతకాల పట్టికలో 11వ స్థానంలో ఉంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్. స్టూడియోలో సమయం చూస్తే 5:08 దాటి 40 సెకండ్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత్ ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై వింటున్నారు గీత్ గాథా చల్ విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట యువరాజ్. ఈ చిత్రానికి సోను నిగమ్, ఆల్కే అగ్నిక్, బెన్నీ డేల్ ఆల్పించిన పాట వింటూనే ఉండండి. వివిధ భారత్ ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై విత్ యువర్ ఆర్జి చిన్నబాబు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో 11,85 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మారుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా రాష్ట్రంలో తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. గిరిజనుల సంక్షేమం అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ సందర్భంగా విజయవాడ అమరావతి ప్రాంతంలో స్వచ్ఛతాన్ మారథాన్ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మరెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు 2 నెలలు ఆలస్యమవుతాయనే ప్రచారం నిజం కాదని పేర్కొంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సమావేశాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో పేదలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా పీఎంఏవై గృహ నిర్మాణ పథకం కింద 27 మంది పట్టణ ప్రాంత లబ్దిదారులకు ఆయన మంజూరు పత్రాలను అందజేశారు. బదిరులు సమాజంలో ఇతరులతో సమానంగా గౌరవం, అవకాశాలు పొందేలా సమగ్ర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బదిరుల వారోత్సవం, అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం అమలాపురంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వ ప్రాథమిక విధి అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీపాలు లేకపోవడం, నిఘా కొరవడం, ఇతరత్ర పరిపాలనాపరమైన లోటుపాట్లు వల్ల రోడ్లు, బస్సులు, మెట్రో స్టేషన్లు, సబ్వేలు, ఫుట్ బ్రిడ్జ్లు, పార్కులు వంటివి అధిక ముప్పు ఉండే ప్రాంతాలుగా మారడాన్ని అనుమతించలేమంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

మెట్రో స్టేషన్లు, సబ్వేలు, ఫుట్ బ్రిడ్జ్లు, పార్కులు వంటివి అధిక ముప్పు ఉండే ప్రాంతాలుగా మారడాన్ని అనుమతించలేమంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర

0: స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
5: బయటకు వచ్చింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛథాన్ పేరిట విజయవాడలో 2 తేదీన మారథాన్ నిర్వహిస్తున్నామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఇక వార్తల వివరాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అందులో భాగంగానే గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. 11,85 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనుల ప్రారంభానికి సూచికగా పల్లె పండుగ 3.0 శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ 3.0లో 15,500 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఈ రహదారుల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ
6: పల్లె పండుగ 3లో 15,500 కిలోమీటర్ల బీటీ సీసీ రోడ్లు వేస్తున్నాం. 2,700 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేస్తున్నాం. ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్ కనపడొస్తుంది. వీటితో రాకపోకలు సాఫీగా జరుగుతాయి. పిల్లలు స్కూలుకు పోవాలన్నా, మీరు పండించిన పంటలు మార్కెట్కు పోవాలన్నా, మీరు వ్యవసాయ పనులకి పొలానికి పోవాలన్నా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం వస్తుంది.
5: అదేవిధంగా సభావేదిక నుంచి పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ కాలువ పనులకు 52 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 1 నిర్మాణానికి అవసరమైన 85 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. కనిగిరి మండలంలోని 189 ఫ్లోరైడ్ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, అందుకోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. రహదారులు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,85 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 2 పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 9,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని, ఈ 3వ విడతలో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ది సాధ్యమవుతుందని, అభివృద్ది పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఈ 2.5 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి అనేక సంస్కరణలు చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ
7: ఈ 2 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమర్జీవి జలధార, 15వ ఆర్థిక సంఘం, 10,000కు పైగా పదోన్నతులు, డిడిఓ కార్యాలయాలు, ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు

0: పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేశారు. ఒకప్పుడు పంచాయతీలు శుభ్రం చేద్దాం అంటే బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని గ్రామాభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీరాజ్ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొచ్చాం.
1: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ లో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతంలో స్వచ్ఛథాన్ మారథాన్ నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈరోజు స్వచ్ఛథాన్ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛథాన్ రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని చెప్పారు. పరిశుభ్రత పారిశుద్ధ్యం ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో ఈ ఏడాది రెండవ ఎడిషన్ను నిర్వహిస్తున్నామని, దీనిలో సుమారు 10,000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5K, 10K, 21K హాఫ్ మారథాన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం 10,00,000 రూపాయల నగదు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వచ్ఛథాన్ మారథాన్ ప్రారంభమవుతుందని పట్టాభిరామ్ తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ నేరాలు, మానసిక వేధింపులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఆకతాయిలు నేరుగా వెంబడించి వేధించేవారని, కానీ ప్రస్తుతం సాంకేతికత వినియోగం పెరగడంతో ఫోన్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ సైబర్ స్టాకింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వస్తు సేవల పన్ను, జీఎస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో పన్నుల వ్యవస్థలో సమూల మార్పు తీసుకువచ్చిన చారిత్రాత్మక సంస్కరణల్లో వస్తు సేవల పన్ను, జీఎస్టీ ఒకటి. దేశవ్యాప్తంగా వస్తు సేవలపై విధించే అనేక పరోక్ష పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జీఎస్టీని 2017 జూలై 1న అమల్లోకి తీసుకువచ్చారు. జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పరోక్ష పన్నులను విధించేవి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నులు వేర్వేరుగా ఉండేవి. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులకు పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉండేది. జీఎస్టీ ద్వారా ఈ పన్నులన్నీ ఒకే వ్యవస్థలోకి వచ్చాయి. జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా వస్తు సేవల రవాణా, వ్యాపార లావాదేవీలలో పన్ను విధానం మరింత ఏకరీతిగా మారింది. పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడం జీఎస్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం ద్వారా వ్యాపారులు ఇప్పటికే చెల్లించిన పన్నును తదుపరి దశలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ వల్ల పన్నుల వ్యవస్థలో డిజిటలైజేషన్, పారదర్శకత పెరగడంతో వ్యాపార కార్యకలాపాలు కూడా వేగవంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: హమారే జో ఐసే సెక్టర్ హై జిస్మే సబ్సే జ్యాదా లేబర్ లగ్తీ హై ఉన్కో జీఎస్టీ కి కమ్ దరో సే బహుత్ బడా సహారా మిల్నే వాలా హై. టెక్స్టైల్ హో, హ్యాండీక్రాఫ్ట్ హో, లేదర్ హో, ఇస్మే కామ్ కర్నే వాలే సాథీ, ఇస్ బిజినెస్ సే జుడే సాథియో కో బడీ మదద్ మిలీ హై. ఇస్కే సాథ్ సాథ్ కపడో ఔర్ జూతో కీ కీమతో మే భీ బహుత్ కమీ ఆనే వాలీ హై. హమారే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ, ఛోటే వ్యాపారీ, కారోబారియో కే లియే సాథ్ హీ కుచ్ ప్రక్రియాఓ కో భీ సరల్ కియా గయా హై. ఇస్సే ఉన్కీ సహూలియత్ ఔర్ బడేగీ.
1: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తాగు, సాగునీరు, పశువుల సంరక్షణతో పాటు వైద్య సేవలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు చెప్పారు. జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే

అంశాన్ని ముఖ్యమంత్రి ఇటీవల కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని ఆమె తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇరుముడి చిత్రం నుంచి పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 6:24 దాటి 23 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. వింటున్నారు కృష్ణా తీరం విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. కృష్ణా తీరం ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. శాస్త్రవేత్తలు రేయి పగలు అనకుండా నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారండి. ఎన్నో ఆవిష్కరణలు, ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు, అనేక వ్యాధులకు మందులు కూడా కనిపెడుతున్నారు కదా. విలాసవంతమైన సౌకర్యవంతమైనటువంటి జీవితం జీవించడానికి శాస్త్రవేత్తల యొక్క కృషి అస్సలకి వెలకట్టలేనిదండి. కనీసం వారు భోజనం కూడా చేయరు. ఆ ప్రయోగశాలలు అలాగా నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉంటారు. ఒక వ్యాధికి మందు కనుగొనాలన్నా, అంతరిక్ష పరిశోధనలు చేయాలన్నా ఎంతో కష్టపడి శ్రమించి ఏదో ఒకటి కనిపెడుతూనే ఉంటారు.

అదేవిధంగా శాస్త్రవేత్తలు నిరూపించినటువంటి విషయం ఏమిటంటే, వేల సంవత్సరాల క్రితం సహారా ఎడారి పచ్చని అడవులు నదులతో కళకళలాడేది అనే విషయాన్ని నిరూపించారట. ఒకప్పుడు సహారా ఎడారిలో చాలా విశాలమైనటువంటి పచ్చని ఎడారులు ఉండేవి, చక్కగా ప్రవహించేటటువంటి నదులు ఉండేవి, చక్కటి వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే అత్యధిక వేడితో ఇసుకతో నిండి ఉంటుందండి కదా, భలే విషయాన్ని కనిపెట్టేశారు కదా. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుక్కున్నారు కదా, అసలు కంప్యూటర్ కనుక్కున్నారు, ఎన్నో రకాల అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతుంది. కారణం సైంటిస్టులు అండి, సైంటిస్టులు. సత్యమూర్తి చిత్రానికి అజిమ్ నైజర్ ఆల్పించినటువంటి శ్రీమణి గీతం సంగీతం దేవి శ్రీ ప్రసాద్ వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై కృష్ణా తీరం.

0: మోసగాళ్ళకే మోసగాడు కార్తీక్ సుప్రియ ఆల్పించిన పాట అయితే విన్నారు. సాంకేతిక సమస్యలు చాలా తలెత్తుతానండి. మరి ఇప్పుడైతే విందాం సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి పాట. అసలు ఆ పాటే ప్లే అవట్ల మొరాయిస్తుంది, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదండి. మరో పాట విందాం.
1: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫిమేల్.

கிருஷ்ண திருமண்டல அருவி திருவார் ஜி சின்னபாபு. చీకటి ప్రాంతం, చీకటి సమయంలోని చిత్తడి పొత్తుడిగా ఉన్నటువంటి నేలలో, తడిగా ఉన్నటువంటి ప్రదేశాలలో, చీకటిగా ఉన్నటువంటి తొప్పల సైడ్ వైపు అస్సలు వెళ్ళకూడదండి. ఎందుకంటే పాములు, తేళ్లు, విషసర్పాలు, విషపురుగులు అనేవి ఉంటాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రపంచంలోని అన్ని ఖండాలలో తేళ్లు జీవించగలవట. ఒక్క అంటార్కిటికా ఖండం మినహా ఎడారులు, అడవులు, పర్వత ప్రాంతాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలలో తేళ్లు జీవించగలవట. అకస్మాత్ జాగ్రత్త, టార్చ్ లైట్ కానీ కాస్త బూటు అంటే కాళ్ళకి వేసుకుని చెప్పులు లాంటివి కాకుండా పాదమంతా మూసి వేసేటటువంటి షూ.

షూస్ కానీ బూట్లు కానీ వేసుకొని బయటికి వెళ్ళడం చాలా మంచిది. అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసాను మొదట్లో ఎన్ఏసిఏ అని పిలిచేవారట. నేషనల్ అడ్వైజర్ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్ అని పిలిచేవారు. భలే వింతగా ఉంది కదా.

నారి నారి నడుమమురారి చిత్రం కస్పి బాల సుబ్రహ్మణ్యం పిసిసి లాలిపించిన పాట విన్నారు. సంగీతం కేవి మహాదేవన్. కృష్ణా తీరం వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. చెట్లు ప్రగతికి మెట్లు కదా, పచ్చదనం ఉంటే ఎంతో ఆనందం ఉంటుంది కదా. చెడు వాయువుని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి చెట్లు. చెట్లు నీడ కింద ఉంటే చల్లగా హాయిగా ఉంటుంది. పచ్చని చెట్లు ఉంటేనే ఈ ప్రపంచం హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది కూడా.

కాలిఫోర్నియాలోని హైపీరియన్ అనే రెడ్ వుడ్ చెట్టు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదట. దీని ఎత్తు దాదాపు 380 అడుగులు, సుమారుగా 116 మీటర్లు. అయ్య బాబోయ్, అంతేకాదండోయ్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చెట్టు ఉంది, అది కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో. మెతుషెల దాని పేరు. ఇక ఈ చెట్టు ఫైన్ యొక్క వయసు, ఈ చెట్టు యొక్క వయసు దాదాపుగా 4800 సంవత్సరాల కంటే ఎక్కువట. బాపురే బాప్, అన్ని సంవత్సరాలు జీవించగలదట చెట్టు. సూపర్ కదా. కొన్ని విషయాలు అసలు నమ్మలేకపోతున్నామండి, అయినా సరే నమ్మాలి, తప్పదు, ఎందుకంటే సైంటిస్ట్లే కనిపెట్టినటువంటి అంశాలు. ఎప్పుడైతే చెన్నై లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి అయితే కార్తీక్ పాడిన పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశ భవిష్యత్తు కోసం ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాలను ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల రూపురేఖలు మారుతాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రెండేళ్లలో పల్లె పండుగ జల్ జీవన్ మిషన్ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్ ఇస్తామని, భూగర్భ డ్రైనేజీ అందుబాటులోకి తెస్తామని, 100 పడకల ఆసుపత్రిని వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. క్యాన్సర్ మందులను అధిక ధరకు విక్రయిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఔషధాల ధరలపై దాఖలైన పిటిషన్పై జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రిటైర్లకు కేవలం 2,700 రూపాయలకే సరఫరా అవుతున్న ఒక క్యాన్సర్ ఔషధంపై 27,000 రూపాయల ఎంఆర్పీ ముద్రించడం దిగ్భ్రాంతికరమని పేర్కొంది. అన్ని మందులపై ఏకరీతిగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. ప్రపంచ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక హెచ్చరిక జారీ చేశారు. రానున్న నెలల్లో ప్రపంచం భారీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ధాన్యాల రవాణాలో అంతరాయాలు, ఎరువుల కొరత, ఇంధన సరఫరాలపై ఒత్తిడి, అంతర్జాతీయ ఘర్షణలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయని తెలిపారు. యూజ్ అండ్ త్రో విధానం నుండి యూజ్, షేర్, రీయూజ్ అనే నూతన విధానంలో రూపొందించబడిన కార్టికో పోస్టరు యాప్ను రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విడుదల చేశారు. మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన 78వ పాలకవర్గ సమావేశం అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన జలజీవన్ మిషన్ 1.0 పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని డిబిఆర్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ కన్వెన్షన్ సమీపంలో క్రేన్ కింద పడి 3 మరణించారు. మట్టి తోడుతున్న క్రేన్ గుంటలోకి పడిపోవడంతో దాని కింద పడి 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 72,529 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 22,716 వద్ద నిలిచాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం
2: కవుల కలం నుంచి.
3: రెండు వేల 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికా దళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా

0: ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం కార్యాచరణ సంసిద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసానో కో ये तय किया तुअर मसूर उड़द 100% खरीदेगी सरकार, लेकिन खरीदने की तैयारी चाहे वो खरीफ के लिए हो चाहे रबी के लिए हो ठीक से करके रखें जिससे 48 घंटे में पेमेंट हो जाए.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవ ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్, ఐఎఫ్ఎస్సీ సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాంగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్ అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతాకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక

0: ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో ఆరుగురు నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166కు పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆషిద్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచీ నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది.
3: ఎందుకంటే చేసిన చిన్న

0: చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
1: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
3: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
0: మనసును మనసై ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. మనసును మనసై ప్రోగ్రామ్ లో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662441414 నంబర్కు వాట్సాప్ చేయాలి. 0866248814. పదండి పదండి, ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఆకాశంలో హాయిగా ఎగురుతాయి పక్షులు. పక్షుల్లో ఈ భూప్రపంచంలో దివ్యమైన సరీసృపాలని సైంటిస్టులు, ఐ మీన్ శాస్త్రవేత్తలు, శాస్త్రాలలో పేర్కొన్నారనమాట. మరి ఈ పక్షులలో వెనుకకు కూడా వెళ్ళగలిగే పక్షి ఒకటి ఉంది, ఆ పక్షి పేరు తెలిస్తే 8662441414 నెంబర్కు వాట్సాప్ చేయండి, వింటూనివ్వండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసై వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. గోపి, గోపిక, గోదావరి ఈ చిత్రానికి చక్రి కౌశల్య ఆల్పించిన రామజోగయ్య శాస్త్రి గీతం వింటున్నారు, సంగీతం చక్రి.

విశాల గగనములో చందమామ అన్నట్లు విశాల గగనములో పక్షులు ఎగురుతూ ఉంటాయి, కానీ ఈ పక్షి మాత్రం వెనుకకు కూడా ఎగరగలదు. ఆన్సర్ తెలిస్తే 8664441 ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయమన్నాను. మన ఫ్రెండ్స్ పంపించారు, చూద్దాం. నమస్కారం, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ ముమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్. నరేష్ మీరు రోజా శిరీష ఓంకార్ లక్ష్మి నరసింహ యాదోజి సక్కుబాయి మొసపేట నుంచి బాగున్నారా అంటున్నారు. నెక్స్ట్ భాస్కర్ పేడ నా రైట్ ఆన్సర్ పంపించారండి. లలిత మురళి గారు భాను కాముకూరు తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ అండి. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరి నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి సివి శ్రీనివాస రెడ్డి గారు రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, మనసులు మనసే కార్యక్రమానికి స్వాగతం. రఘుబీర్ సింగ్ సుగుణాభాయి రాధామన్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ ఆన్సర్ ఎక్కడండి? హాయ్ చిన్నబాబు గారు, ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం అంటున్నారు. రైట్ ఆన్సర్ స్లోగా చెప్పావా అంటున్నారు. హాయ్ చిన్నబాబు, క్వశ్చన్ ఫాస్ట్గా చెప్పావు, స్లోగా చెప్పవా? చెన్నారావు గారు దేవీనగర్ నుంచి. ఓహో, ఒక చాలా స్పీడ్ అయిపోయిందా? సరే స్లోగానే చెప్తాను. ఏ పక్షి వెనుకకు కూడా ఎగరగలదు? ఆన్సర్ తెలిసిందా? 8664481 ఫోన్ నెంబర్కు వాట్సాప్ చేయండి. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పేడల నుంచి రైట్ ఆన్సర్. జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఆయ చిరుబాబు వచ్చేసేవా, ఇక నా భోజనం కట్. ఎన్నిసార్లు కట్ చేస్తారండి భోజనం? నేను వచ్చినప్పుడల్లా భోజనం కట్టు కట్టు. మీరు కొంచెమైనా తినాలండి, నేను ఒప్పుకోను. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు రైట్ ఆన్సర్ పంపిస్తూ. మురళీకృష్ణ మైసూరు నుంచి ఓకే. దస్తీర్ సంధ్యా ప్రొద్దుటూరు కడపల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిన్నగుల్లేపల్లి నుంచి కృష్ణా జిల్లా అంజలి విరాట్ అక్షయ నవ్య రైట్ ఆన్సర్ పంపించారు. బాలనాగమ్మ బాలరంగట. నెక్స్ట్ మై నేమ్ ఈజ్ శ్రీనాథ్. శ్రీనాథ్ గారు పంపించారు. రామాపురం నుంచి సూర్యాపేట నుంచి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు పంపించారు. సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. పాలంపోలే ఆలగడ్డ నంద్యాల దగ్గర నుంచి మనసును మనసే ప్రోగ్రామ్ షో టైంకి స్వాగతం అంటున్నారు. ఆన్సర్ ఎక్కడండి? నెక్స్ట్ మోసాపేట నుంచి నరేష్ గారు పంపించారు ఎలుకట. ఏమండి, నేను అడిగింది పక్షి ఎలుకట్లా ఎగిరిద్దండి? కాస్త ఆలోచించండి అండి. చాలామంది వింటున్నారు కదా శ్రోతలు, ఏమనుకుంటారు? రఘుబీర్ సింగ్ సుగుణాభాయి రాధామన్న ఏలూరు నుంచి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. చిన్నబాబు గారు ఆన్సర్ వచ్చేసి సూపర్ సాంగ్ సార్ అంటున్నారు చిన్నబాబు గారు. ఎవరు? జానకీరామ్ కళ్యాణ్ రామ్. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, సూపరో సూపర్ వెంకటరావు గారు బత్తుల. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కహాని. గుడ్ ఈవినింగ్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఓకే రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. యాకో భాష నూర్జహాన్ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ కొత్తగూడ నుంచి. వెల్కమ్ మనసును మనసే ప్రోగ్రామ్కి జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తూ. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధనరావు ఇంద్రాబాయి భాను ప్రకాష్ నవ్యాలక్కి మీరాబాయి మొత్తిబాయి. కోకిలనా? కోకిల కోకిల కాదు. నెక్స్ట్ హమ్మింగ్ బర్డ్. ఓ సారీ, ఈ తొందరలో నేను రైట్ ఆన్సర్ చెప్పేశాను, ఇక పంపించకండి.

పాలంపల్లి ఆలగడ్డ నందిలిద నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఇంకెవ్వరూ పంపించకండి. సమయం చూస్తే 7:26 దాటి 33 సెకండ్లు. మన సేపు ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ఇప్పుడు ఒక సామెత జాగ్రత్తగా వినండి. సామెతను పూరించాలి అంటారు. ఆ సామెత ఏమిటి అంటే,

అత్తకు లేక అటుకులు తింటుందట. అత్తకు లేక అటుకులు తింటుంటే అల్లుడుచ్చి ఏమన్నాడు తెలిసిపోయిందా? సామెతను పూరించండి 8662424 నంబర్కు వాట్సాప్ చేయండి. రియల్లీ ఎలా చెప్పాలంటే, అత్తకు లేక అటుకులు నాకుతుంటే అల్లుడుచ్చి ఏమన్నాడట అనాలి అనమాట. కానీ అలా అనకూడదు కదా. అత్తకు లేక అటుకులు తింటుంటే అల్లుడొచ్చి ఏమన్నాడంట? ఆన్సర్ తెలిస్తే 8662424 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు మనసు మనసు ప్రోగ్రామ్ ఈ తీవ్రార్థి చిన్నబాబు.

మనసు మనసే ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ ట్రిపుల్ వన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ మీ పేరు, తర్వాత ఊరు పేరు, ఆన్సర్ అనమాట. అలా పంపిస్తే బాగుంటుంది. ఫస్ట్ కొంతమంది ఆన్సర్ పంపిస్తున్నారు, తర్వాత పేరు పంపిస్తున్నారు, కొంతమంది పేరు పంపిస్తున్నారు, ఆన్సర్ పంపిస్తున్నారు. కన్ఫ్యూజ్డ్గా ఉందన్నమాట. అందరూ ఒకే ప్యాటర్న్లో పంపిస్తే సూపర్ కదా. ఫస్ట్ నేను ఆన్సర్ పంపించానండి అంటుంటారు అనమాట. పాలంపాలయ ఆలగడ్డ నందిల జిల్లా నుంచి, పాలంపాలయ గారు ఆలగడ్డ నందిల జిల్లా నుంచి, అప్పుడు ఆన్సర్ పంపించాలి. రైట్ ఆన్సర్ పంపించారు కనకారావు పేడనా. ఓహోహో హో, ఈయనైతే కరెక్ట్ రైట్ ఆన్సర్, నేను అనుకున్న ఆన్సరే పంపించారు వీరు. పేడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ అబ్బో, ఈయన నరేష్ మెరిసి రోజే వెరైటీగా పంపిస్తున్నారండి, కొంచెం ఆలోచించి పంపించండి అండి. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ప్రొద్దురూరు కడపల నుంచి, పరమాన్నం కావాలన్నాడంట. కాదు, ఏం అది కూడా రైట్ ఆన్సర్గా కన్సిడర్ చేయాలా. చిన్న గొల్లేపల్లి నుంచి, గొల్లేపల్లి అంజలి విరాట్ అక్షయ నవ్య. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అలుడు వచ్చి ఆహా ఆవకాయ పెట్టమన్నాడంట. ఆవకాయ అయితే తక్కువే కదా. నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. బత్తుల వెంకట్రావు గారు, జానకిరామ్ కళ్యాణ్ రామ్ గారు. అనిత ఆన్సర్ వచ్చేసి ఓహోహోహో రైట్ ఆన్సర్ పంపించారు. సూపర్ సాంగ్స్ చిన్నబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటున్నారు. ఆరు గంపలు అటుకులు అడిగాడట నిజామాబాద్ చిన్నబాబు నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. ఆరే అడిగాడా, ఈయన ఏడు అడగలేదా. భాస్కర్ పెన్న రైట్ ఆన్సర్. నాది చదవలేదేంటి బొల్లిబాబు అంటున్నారు ఫస్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, స్కిప్ అయిపోద్దండి, రైట్ ఆన్సర్ పంపారు మీరు కూడా. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవారి నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ పంపించారండి విజయలక్ష్మి గారు వినుకొండ నుండి. రైట్ ఆన్సర్ అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు సూపర్. అరిసెల అత్తకు లేక అటుకులు తింటుంటే అరిసెలు కావాలన్నాడంట. అబ్బో పరమాన్నం అంటున్నారు వరంగల్ జిల్లా సంగం మండలం మండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర. మై నేమ్ ఈజ్ శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట అంటున్నారు. వీరు అయితే పెసరపప్పు పెట్టమన్నాడట. అల్లుడు వచ్చింది ఓకే రైట్ ఆన్సర్ పంపించారు వీరు. దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు మంగళగిరి నుంచి. నెక్స్ట్ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కోనసీమ రైట్ ఆన్సర్. హాయ్ సార్ ఎలా ఉన్నారంటున్నారు, బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. లలిత మురళి గారు, భానుకుమార్ గారు తిరుపతి నుంచి, పరమాన్నమాట. హాయ్ చిన్నబాబు గారు, భలే పాట వినిపించారు, మా జవాబు అల్లుడొచ్చి బెల్లం ఇమ్మన్నాడంట. ఆహా ఇది సంగతి. రఘువీర్ సింగ్ సుగుణాభాయి రాధా ఉన్నయ్యలూరు నుంచి. మీ రెండవ ప్రశ్నకు సమాధానం హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క రైట్ ఆన్సరే. తర్వాత చిన్నబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ముంబై నుంచి. సూపర్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా రైట్ ఆన్సర్. ఓకే రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే అత్తకు లేక అటుకులు తింటుంటే అల్లుడు వచ్చి దసరా పండుగ అన్నాడట. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మనసు మనసు ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. స్టూడియోల సమయం చూసి 7:35 దాటి 53 సెకండ్. సరదా సాగే మనసు మనసు ప్రోగ్రామ్ లో మరో ప్రశ్న. మన శరీరంలో 90% వరకు నీరే ఉంటుంది. జీవరాశులు పక్షాదులు కూడా ఎక్కువగా నీరు లేక బ్రతకలే.

కదా. మరి ఏ జంతువు నీరు త్రాగకుండా తన జీవితకాలంలో ఎక్కువ కాలం ఉండగలదు? జీవితకాలంలోనే ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాలు నీరు అనేది త్రాగదట. ఆ జంతువు ఏమిటి? ఆన్సర్ తెలుసా? తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

మనసును మనసే ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఏ జంతువు తన జీవితకాలంలో ఎక్కువ సంవత్సరాలు నీరు త్రాగకుండా ఉంటుంది? రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు చూద్దాం. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగనందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్. కనకారావు

ఎక్కడనా? ఓ, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. పేటేరు నుంచి కాగితాల బొమ్మ మాధవి ఆన్సర్ వంటే అంటున్నారు. తర్వాత ఎవరు చూద్దాం, ఎవరు పంపించారు? అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసేవయ్య గారు, మొంతు పెద్దన్న గారు పంపించారు. రైట్ ఆన్సర్ బ్రహ్మయ్య కారుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. సమాధానం పంపుతున్నారు, పేరు టైం చేయట్లేదు మీరు. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ ముంబడి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి నవ్య అక్షయ విరాట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? జానకిరామ్ కళ్యాణరామ్ అనిత ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. మీదేంటి? నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ సంతోష వీరు పంపించారు. శ్యామ్లా గారు రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. మనసును మనసే ప్రోగ్రామ్ ఏంటన్నారు? మనసును మనసే ప్రోగ్రాంలో చినిపబడిగే ప్రశ్నలకు సమాధానం ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎవరు పంపించారు? హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క, హనీ వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. నమస్తే అండి చిన్నబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సైకం పోతురాజు గారు వాసుగుండ నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా సంఘా మండలం మొండ్రై గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర గారు రైట్ ఆన్సర్. మా జవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు కుబీర్ సింగ్ శివణాభాయ్ రాధామున్న. నెక్స్ట్ ఎవరు పంపించారు? బుడ్డు తులసిదాస్ నవీన్పేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరండి? లలిత, మురళి, భాను వీరంతా పంపించారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి పృథ్వీ రైట్ ఆన్సర్. భాస్కర్ పెట్టిన రైట్ ఆన్సర్. పాలం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరండి? నరేష్ వారి కుటుంబ సభ్యులు మోసపేట నుంచి నెమలి అంటున్నారు. హౌ రాంగ్ ఆన్సర్. పొన్నూరు మండలం చంద్రపూడి నుంచి బి ఆదాం మల్లేశ్వరి రైట్ ఆన్సర్ పంపించారు. అసలు ఆన్సర్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కంగారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

మరికొన్ని ఆన్సర్స్ అయితే మిగిలిపోయినాయండి, నేను ఆల్రెడీ రివీల్ చేస్తాను. పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని మోరిపాలెం నుంచి ఆన్సర్ రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు, అప్పలరాజు గారు అయితే పేరు టైప్ చేసి రెడీగా ఉన్నారు. ఇంకెవరు, ఎవరు, ఇంకంతేనమాట. తర్వాత ప్రశ్నలకు వెళదాం. పదండి పదండి. వర్షాకాలం, శీతాకాలం, ఈ కాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? చాలా సింపుల్ ప్రశ్న అయితే అడుగుతున్నాను. వర్షాకాలం కానీ శీతాకాలం, ఈ కాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఆన్సర్ తెలుసా? తెలిస్తే 8662441414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై.

కౌశిక్ చిత్రం చేసే ది శ్రీరామ్ ఆలపించిన పాట. వర్షాకాలం, శీతాకాలం, ఈ కాలాలలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది మీకు తెలుసు? 8662 4111 నెంబర్కు వాట్సాప్ చేయండి.

వర్షాకాలం శీతాకాలం ఏ కాలాలలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయమని చెప్పాను. చాలామంది పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు. మూసాపేట నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు జలుబు చేస్తుంది అని పంపించారు అప్పలరాజు గారు. పెడ నా జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కనకారావు పేట నుంచి రైట్ ఆన్సరే మహమ్మద్ జైనిధన్ శ్రీభారు జైనిధన్ ముంబై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వారం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. శ్వేత లక్ష్మి నిష్కహాని జలుబు చేస్తుందని పంపించారు. దస్తగిరి సంధ్యా ప్రతిటూరు నుంచి కరిగిపోతుందట. అబ్బో కరిగిపోయాడు కర్పూరమేనలా కాదు. కానూరు నుంచి తాతారావు గారు జలుబు చేస్తుంది అంటున్నారు. ఓహోహో బ్రహ్మయ్య కారు నుంచి ఏ కాలంలో ఐస్ క్రీమ్ తింటే కరిగిపోతుంది? నెక్స్ట్ జలుబు చేస్తుంది అని పంపించారు. ఫీవర్ వస్తుంది అంటున్నారు పెడ నుంచి సుమని. నెక్స్ట్ ఎవరు పంపించారు? అశోక్ గన్నవరం ఐవి. ఓహో రైట్ ఆన్సర్ ఎవరు పంపింది? భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ కాలమైనా కూడా ఐస్ క్రీమ్ తింటే కరిగిపోతుంది? పాలం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల కరిగిపోతుందట. శ్యామ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్ జలుబు దగ్గోట. బొడ్డు తులసిదాస్ నవీన్పేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి జలుబు చేస్తుంది దగ్గు వస్తుందట. నెక్స్ట్ చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య అక్షయ విరాట్ ఆన్సర్ వచ్చేసి జలుబు చేస్తుంది. అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవ్య ముంతపెద్దన్న వీరేం పెట్టారు కరిగిపోతుంది. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు నాకైతే జలుబు చేసి గొంతు నొప్పిగా ఉంటుందండి, మరి మీకు? ఆహా మంగళగిరి నుంచి దామన్న చిన్న మస్తానరా పెద్ద మస్తానరా పంపించారు. నమస్తే అండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆన్సర్ కరిగిపోతుంది. అబ్బో నెక్స్ట్ సివి శ్రీనివాస రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు. ఆన్సర్ కరిగిపోతుందా? ఆహా నెక్స్ట్ ఎవరు పంపించారు? హాయ్ చిరబాబు గారు నమస్తే, వెరీ హ్యాపీ గుడ్ ఈవినింగ్. రోజ్ ఫ్రమ్ గుంటూరు ఆన్సర్ ఇస్ ఐస్ క్రీమ్. ఇన్ఫెక్షన్ వస్తుందట, థ్రోట్ ఇన్ఫెక్షన్. అబ్బా పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని ఎస్ రైట్ ఆన్సర్.

రప్పించారండి మీరు. ఓ సూపర్. ఆయచిన బాబు గారు జవాబు అంటూ లల్లి ఫ్రమ్ గూడూరు, ఆన్సర్ వచ్చేసి ఓకే జలుబు చేస్తుందట. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారు గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి. జలుబు చేస్తుంది. ఆహా. మహమ్మద్ జైనదర్ శ్రీవారి జైనదర్ ముంబై నుంచి పంపించారు. సూపర్ డూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు చిన్నబాబు గారు అంటూ ఆన్సర్. ఓహోహో ఆన్సర్ లేదు, పాటలు అయితే బాగున్నాయి. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్ కరిగిపోతుంది. ఇంకొక పక్కన పెట్టారండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దు టూరు. ఓ రైట్ ఆన్సరే. చిన్నబాబు గారు వేరే పని మీద ప్రోగ్రామ్ మిస్ అయ్యి మీ ప్రోగ్రామ్ మిస్ అయ్యాం, అందుకు చాలా చాలా బాధగా ఉంది. లాస్ట్ రెండు ప్రశ్నలే వినగలిగాను చింతలపూడి నుంచి ఆదాం మల్లేశ్వరి. అవునా. ఎంఎంఎస్ నిహాస్ నల్లపాడు గుంటూరు నుంచి అయిపోతుంది. ఎస్. నెక్స్ట్ సాంబశివరావు గారు వేటపాలెం నుంచి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, ఇది అనమాట సంగతి. నాకు అందినటువంటి ఆన్సర్స్ అన్నీ చూశానండి. కప్పు ఖాళీ, ఆన్సర్ వచ్చేసి కప్పు ఖాళీ అయిపోతుందండి. జలుబు చేస్తుంది, జ్వరం వస్తుందని పెట్టారు, అవి కూడా కరెక్ట్. కానీ లాజిక్గా ఆలోచించాలి, ఏ కాలంలో తిన్నా ఆ ఐస్ క్రీమ్ కప్పు ఖాళీ అవుతుందన్నమాట. జలుబు సంగతి దేవుడి.

బ్రహ్మయ్య కర్ణుల నుంచి కప్పులో తింటే కప్పు మిగులుతుందట. కప్పు కూడా తింటారా ఏంటి? ఇది నెక్స్ట్. చిరంజీవి నాగభూషణం ఒక సేవ ముందు పెద్ద కప్పు ఖాళీ అవుతుంది. ఇప్పుడైతే పెట్టారు. ఇది ఈనాటి మనసుకు మనసు ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజలు వలసలు పోకుండా అక్కడే ఉపాధి కల్పించేలా చూస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో 11,85 కోట్ల రూపాయలతో రాష్టంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మారుస్తున్నామన్నారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం రేపటి నుంచి రాయితీపై 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలను రైతు బజార్లలో అందుబాటులోకి తెస్తోంది. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబానికి 2 కిలోల ఉల్లిపాయలు అందిస్తారు. తొలుత నగరాల్లో ఆరంభించి దశల వారీగా పట్టణాలు

రైతు బజార్లోనూ విక్రయిస్తారు. అక్టోబర్ 1వ తేదీన బాపట్ల జిల్లాలోని రేపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న పేదల సేవలో కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర ఈ సాయంత్రం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి సమక్షంలో సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్న సరస్ మేళాకు సంబంధించి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, సందర్శకుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్టంలో మలేరియా కేసుల నియంత్రణలో నిర్లక్ష్యం, అలసత్వం జాప్యాన్ని సహించేది లేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధర్ బాబు అధికారులను హెచ్చరించారు. కేసులు పెరిగిన తర్వాత స్పందించడం అధికారుల పని కాదని, కేసులు పెరగకుండా ముందే గుర్తించి అడ్డుకోవడమే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏషియన్ గేమ్స్ అథ్లెటిక్స్ విభాగంలో భారత అథ్లెట్లు 5 పతకాలతో సత్తా చాటారు. ఉమెన్స్ 400 మీటర్ల రిలేలో గోల్డ్, మెన్స్ 400 మీటర్ల రిలేలో బ్రాంజ్, మిక్స్డ్ 100 మీటర్ల రిలేలో బ్రాంజ్, ఉమెన్స్ హై జంప్ బ్రాంజ్, మెన్స్ 5000 మీటర్లలో బ్రాంజ్ గెలిచారు. అంతకుముందు షూటింగ్లో గోల్డ్, సిల్వర్ వచ్చాయి. దీంతో భారత్ గోల్డ్ 6, సిల్వర్ 21, బ్రాంజ్ 25 కలిపి మొత్తం 52 మెడల్స్ సాధించి టాప్10కి చేరారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేలో రైతులను భాగస్వాములు చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలని, ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై GHGH యుగళ గీతాల కార్యక్రమం విందామా?

యువరాజు చిత్రానికి హరిహరన్ చిత్ర అల్పించిన వేటూరి గీతం విన్నారు. డిహెచ్ వింటున్నారు విత్యువరాజీ చిన్నబాబు. ప్రోగ్రామ్ లో ఇప్పుడు వినబోతున్న పాట పూలపల్లకి. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన కి రాజేశ్వరరావు గారి పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
0: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
5: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
5: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
6: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

0: నన్నం మధు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక సామీప్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సన్నద్దతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సంక్షోభం దేశద్వారం తట్టేలోపే సన్నద్దత సంక్షోభ స్థాయికి చేరుకోవాలన్నదే భారతదేశ లక్ష్యమన్నారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళ వృత్తిపరమైన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ మొదటి స్పందన దేశంగా, ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా, విశ్వసనీయతకు ప్రతీకగా స్థిరంగా నిలుస్తోందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్దతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు ప్రభుత్వ వ్యూహంలో భాగమని చెప్పారు. కనీస మద్దతు ధర MSP కింద కందులు, మినుములు, మసూరు పప్పులను ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ వివరిస్తూ,
2: हमने इस रबी कॉन्फ्रेंस को केवल रबी हो या खरीफ हो, इसको केवल कर्मकांड नहीं रहने दिया. उत्पादन में जो वृद्धि हुई है वो अभूतपूर्व है. कृषि विकास दर में 50% की वृद्धि

0: हुई है, कल तथ्यों के साथ प्रस्तुत करने वाले हैं। तो हमारी उपलब्धियां अनंत है, लेकिन काम करने की जरूरत और है। कई बार हम लोग सोचते हैं कि ऑफिस में बैठ के कुछ अधिकारी ही पूरी प्लानिंग कर लेंगे, तो वो प्लानिंग पर्याप्त तो नहीं होती जब तक सारे स्टेक होल्डर शामिल ना हो। मैं आपसे आग्रह करना चाहूंगा, राज्य में आप एक मजबूत टीम एग्रीकल्चर बनाइए।
1: దేశంలోని ఆర్థిక, సాంస్కృతిక, వారసత్వ ప్రాధాన్యత కలిగిన 50 నగరాలను మోడల్ నగరాలుగా అభివృద్ది చేసేందుకు పలు నూతన కార్యక్రమాలను కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ప్రగతి 50 కింద ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 24 రాష్ట్రాల పరిధిలోని ఈ 50 నగరాలు దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా పరిశుభ్రమైన మోడల్ నగరాలుగా అభివృద్ది చెందుతాయన్నారు. పట్టణ పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడం ప్రగతి 50 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిలో పర్యవేక్షణ, సమీక్షలతో కూడిన ఒక క్రమబద్దమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధనా శృంఖల 26 పేరిట నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణా సంస్థల ప్రతినిధులు ఈ 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి. ఈ కార్యక్రమానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమయ్యాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత కొనసాగటం ఇరుదేశాలకు ప్రయోజనకరం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు చెబుతూ వస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
2: Once the border standoff was resolved, it was natural that this would start to improve. We also maintained consistently a very elementary principle of statecraft, which is don't get locked into a problem which benefits others. And to the extent there is an improvement in our relations, I think it certainly helps our position. It helps our position not only vis-a-vis China, it helps our position vis-a-vis the rest of the world.
1: అదేవిధంగా భారత్ అమెరికా సంబంధాలు, ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపై జయశంకర్ స్పందిస్తూ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 2 దేశాలు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చాయని చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ గైడెడ్ మిసైల్ ఫ్రిగ్రేట్ ఐఎన్ఎస్ తార్కష్ ఈరోజు తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలోని మొంబాసా నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ నౌక అక్కడ అక్టోబర్ 2వ తేదీ వరకు ఆపరేషనల్ టర్న్ అరౌండ్లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనలో ఇరుదేశాల నౌకాదళాల మధ్య పరస్పర చర్చలు, నౌకాదళ సిబ్బంది మధ్య సామాజిక సముదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెన్యా నుంచి బయలుదేరిన అనంతరం ఐఎన్ఎస్ తార్కష్ కెన్యా నౌకాదళంతో కలిసి పాసేజ్ ఎక్సర్సైజ్లో పాల్గొనుంది. పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కెన్యా సముద్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లటంలో ఈ పర్యటన దోహదపడనుందని నైరోబీలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించింది. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించాలనే భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికతకు ఈ పర్యటన ప్రతిబింబంగా నిలుస్తుంది. భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు

0: భావనలు ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9.6 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీని భారత్ ప్రోత్సహిస్తూ కంటెంట్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోందని మురుగన్ తెలిపారు. కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జపాన్లోని నాగోయా నగరం వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈ రోజు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగించింది. మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3:29 పరుగు పూర్తి చేసింది. ఇక పురుషుల 400 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటింగ్లో నీరు ధాండా కూడా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్గా ఆమె రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఆసిమా అహ్లాహత్, మనీషా కీర్లతో కలిసి మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో దేశానికి రజత పతకం అందించారు. అథ్లెటిక్స్లో గుర్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో గుల్వీర్ సింగ్కు ఇది 3వ పతకంగా నిలిచింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

గోదావరి పొంగింది చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 8:44 దాటి 59 సెకండ్లు, 8:45 దాటి 1 సెకండ్. జిహెచ్ ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కొత్త దంపతుల చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరు గీతం. సంగీతం చక్రవర్తి.

డిహెచ్ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన వేటూరి గీతం వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: మీరంతా ఆచరణ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వింటున్నారు మధుర స్వరాలు. మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కళ్యాణ తాంబూలం, చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసీసీల బృందం ఆలపించిన పాట. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

జంధ్యాల గారి దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన క్లాసిక్ కామెడీ చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఈ సినిమా విజయవంతం కావడంతో ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు అందించిన అద్భుతమైన స్వరాలు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పాటలు జానకి గారి గళం నుంచి జాలివరణ మధుర స్వరం మనసా తుళ్ళిపడకే అనే పాట. ఈ పాటలోని జానకి గారు చూపిన గాత్ర ప్రతిభ భావోద్వేగాలకు గాను ఆమెకు ఉత్తమ గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు వరించింది. సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారు కూర్చినటువంటి శాస్త్రీయ లలిత సంగీతాల కలయిక మరియు జానకి గారి గమకాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

శ్రీమతి కానుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసీ రాల్పిస్ట్ పాట విన్నారు. '1977 సీనియర్ ఎన్టీఆర్ కె రాఘవేంద్రరావు కాంబినేషన్ వచ్చిన చలనచిత్రం అడవి రాముడు. ఈ సినిమా తెలుగు చలనచిత్రలోనే ఒక సంచలనం. ఈ సినిమా సాధించిన ఘన విజయానికి కారణం అందులోని అద్భుతమైన పాటలే. మహామహులైనటువంటి కెవి మహాదేవన్ గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం కాంబినేషన్లో రూపుదిద్దుకున్న పాటలు శ్రోతలకు వీనులు విందయ్యాయి. మరి ముఖ్యంగా ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే ఈ పాట రికార్డింగ్ అయిన వెంటనే చిత్ర బృందానికి అర్థమైపోయింది ఇది ఒక పెద్ద హిట్ అని. ఎస్పి బాలు పిసిసిలు ఆల్పించినటువంటి ఈ పాటలో ఎన్టీఆర్ గారి మాస్ స్టెప్పులు లయబద్ధమై సంగీతం, ఆ లయబద్ధమైనటువంటి సంగీతం థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలొగించిందనుకోండి. అదే పాటను ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

అదే అదే అదే అదే నీ గెలుపు తెలిసింది కొండగాలి నాకు ఉడికెచ్చిపోతోంది.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 9:30 దాటి 6 సెకండ్లు. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. రాముడు కాదు కృష్ణుడు ఈ చిత్రం 1983లో విడుదలైంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రాధిక నటించగా దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి. అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ మధుర స్వరాలు కార్యక్రమంలో ఇదే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతంలో అడిచినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. మీరంతా అడ్జన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు వింటున్నారు వీతివరాజ్ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజా విక్రమార్క చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం.

స్ట్రీట్ రౌడీ చేసినటువంటి కసిపి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలోచించిన పాట విన్నాం. మధుర స్వరాలు వింటున్నారు వీత్యురార్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట యమకింకరుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

దీర్ఘ సుమంగళీ భవ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన చంద్రబోస్ గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 10:01 దాటి 38 సెకన్లు. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కాదలుడు వదలడు. చిత్రానికి పి సుశీల ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చెకదేక వీరుని కథ చిత్రానికి ఘంటసాల స్వరంలత ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 10:11:53. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అభిమానం చిత్రానికి ఘంటసాల జిక్కి ఆలపించిన పాట. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అలనాటి గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన పాటలు, వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు ఈనాటి కార్యక్రమంలో. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మైలురాయిగా నిలిచిన అద్భుతమైన దృశ్యకావ్యం మాయాబజార్. ఈ చిత్రానికి మొదట ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర గారు సంగీతం అందించడం ప్రారంభించారు. వీరు లాహిరి లాహిరి లాహిరిలో నీవేనా నన్ను తలచినది, చూపులు కలిసిన శుభవేళ్ల, నీకోసమనే జీవించినది ఈ నాలుగు అద్భుతమైన పాటలకు బాణీలు కట్టి రికార్డు చేశారు. ఆ తర్వాత నిర్మాత దర్శకులకు కొన్ని మనస్పర్ధల కారణంగా వారు తప్పుకోవడంతో ప్రముఖ గాయకులు సంగీత దర్శకులైనటువంటి ఘంటసాల మాస్టర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఇదే చిత్రం నుంచి అద్భుతమైన పాటను ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఆత్మబంధువు చిత్రానికి ఘంటసాల పీసుసులు ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రహస్యం. ఈ చిత్రానికి ఘంటసాల పీసుసుల గానం.

సిఐడి చిత్రానికి ఘంటసాల పిసిసిలు ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విచ్యురాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పరమానందీయ శిష్యుల కథ. ఈ చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన పాట.

మరదళ్ళు చిత్రానికి ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోలో సమయం 10:42 దాటి 28 సెకండ్లు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విద్యురాజ్ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దొంగరాముడు చిత్రానికి పి సుశీల గానం.

ఆరాధన చిత్రానికి ఘంటసాల ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అక్బర్ సలీం అనార్కలి. ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ, పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 12 సెకన్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 101.3 MHz పై 5:55 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.